వాళ్ళకి ఈ కార్యక్రమంలో మన ఏంటంటే ఆనాటి చూడండి, ఇప్పుడు చాలా కొత్త పాటలు అవి వస్తుంటాయి మనకు. కొన్ని పాటలు ఆ రేడియోలో విన్నప్పుడు, అలాగే కొన్ని పాటల పుస్తకాలు ఉండేవి, దాన్ని బైండ్ చేసి దాచుకోవడం వల్ల అప్పుడు ఆ పాటలు మనం చూసే వాళ్ళం, పాడుకునే వాళ్ళం. ఆ స్కూల్లో ఈ పాటలు పోటీలో పాడేందుకు ఆ విధంగా ఉండేవి. ఆ తర్వాత క్రమంగా ఏమవుతాయంటే ఈ కొత్త పాటలు ఇలా రావడం వల్ల ఈ కొత్త పాటలు ఈ వెల్లువలో ఈ మరుగున పడిపోతాయి ఇవన్నీ పాత పాటలు. అలాంటి కొన్ని పాత పాటల్ని అలా ఆ రేడియో టైంలోని పాటల్ని మళ్ళీ కొద్ది కొద్దిగా మీ ముందుకు తెచ్చే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ మనం ముందుకు సాగుదాం. మొదటగా ఈ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి ఈ పాట, ఈ పాట వినేసి మీరు ఒకవేళ చెప్పగలిగితే ఈ పాట మీరు ఎప్పుడైనా విన్నారా? అసలు విని ఉంటే ఎప్పుడు విన్నారు? తప్పకుండా వినే ఉంటారు ఆ కాలంలో రేడియోలో. అయితే ఎప్పుడు విన్నారు, ఇది ఏ సినిమాలోది అయి ఉంటుంది తెలిస్తే ఫోన్ చేయండి, దీని గురించి కూడా మాట్లాడదాం. అలాగే ఈ పాటల పల్లకిని ముందుకు కొనసాగిందా. ముందుగా ఈ పాట ఇప్పుడు మీకోసం.

విన్నారు కదా ఎంత మధురంగా ఉందో. ది సో ఇది ఎంత మధురంగా ఉండాలి అంటే దానికి వెనక కృషి జరగాలి. మొదటిది ఏంటంటే సాహిత్యం బాగుండాలి, ఆ తర్వాత సంగీతము. సంగీతము ఒక్కోసారి సంగీతము మనకు ప్రథమ వరుసలో బాగా ఉండాలి, ఆ తర్వాత సాహిత్యంలో కొద్దిగా ఒడిదుడుకులున్న సంగీతపు ప్రవాహంలో కొట్టుకుని పోయే అవకాశం ఉంటుంది. కానీ ఇందులో రెండు మనకు సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి. అయితే ఇది ఏ సినిమా అన్నది నేను చెప్పలేదు, చూద్దాం మీలో ఎవరన్నా చెప్పగలరా ఈ పాటను. అసలు ఈ పాటను మీరు ఎప్పుడైనా విన్నారా మీ జీవిత కాలంలో? ఒకవేళ విని ఉంటే తప్పకుండా 972-636-1966 కి ఫోన్ చేసి చెప్పండి. ఎందుకంటే మనకు ఇలాంటి మరుగున పడిపోయినటువంటి ఆ పాటల్ని మనము మళ్ళీ తాజాగా ఈ కొత్త పాటల వెళ్ళు కొత్త పాటల వెళ్ళు అంటే నేనే ఇంతకుముందు అర్ధ గంట ముందు మీరు వింటే నేను చాలా కొత్త పాటలు వినిపించాను. ఆ కొత్త పాటలు వెళ్ళవులు పాత పాటలు పోకుండా ఉండాలంటే మళ్ళీ మనం ఇలాంటివి తవ్వి తీసి వింటూ ఉండాలి. అదే కదా. సరే మనం ఏం చేద్దామంటే ఇంకోటి ఇంకో పాటలోకి వెళ్తాను. ఈ పాట ఒక సినిమా అండి. ఈ సినిమా ఒక హర్రర్ మూవీ అనొచ్చు. ఈ హర్రర్ మూవీ ఆ టైంలోనే అంటే 1976 ఆ టైంలోనే వచ్చింది. అయితే దీని గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే ముందు పాట వినేద్దాం అంటారు. ఆ పాట వింటే మీకు తెలుస్తుంది అది ఏ సినిమా అన్నది. కానీ కొద్దిగా చెప్తాను మీకు ఉపోద్ఘాతం లాగా. ఈ పాట 76 ఆ టైంలో వచ్చినటువంటి ఒక సినిమాలో కృష్ణ విజయ నిర్మల హీరో హీరోయిన్లు, అది చెప్పేస్తాను ముందే. కానీ ఇది ఒక కృష్ణ గారు చాలా సినిమాలు కొన్ని వెరైటీ సినిమాలు తీశారు. అట్లానే హర్రర్ సినిమా కూడా చేయడం అనేది జరిగింది అప్పటికే ఆ కాలంలోనే. ముందు ఈ పాట వినేద్దాం. సో మన నా ప్రశ్న అలాగే ఉండిపోయింది, మీలో అసలు ఇంతకుముందు ఆ పాట విన్నారు కదా ఎగిరే గాలి పటానికి, ఆ పాట విని ఉంటే ఫోన్ చేయండి అది ఏ సినిమా అన్నది కూడా చెప్పగలిగితే. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఈ పాటల పల్లకిలో ఈ పాట అండి. ఈ పాట సినిమా పేరెందుకు చెప్తాను కానీ ఈ పాట ముందు వినేయండి. ఈ పాట కూడా ఎప్పుడో వినుంటారు మీరు. ఈ హర్రర్ సినిమాలో పాటలు కొన్ని ఒక రకంగా ఉంటాయి కదా. మొన్న సండే కూడా నేను చేస్తున్నప్పుడు ఆ హర్రర్ సినిమాల పాటల గురించి మాట్లాడుతూ వేటగాడ సినిమాలో ఒక పాట ఉంటుంది, అది హర్రర్ మూవీ కాదు కానీ అందులో ఒక పాట ఉంటుంది కదా, ఆ పాట వినిపించాను. అలాగే ఈ పాట కూడా విందాము.

0: श्याम भाई, आप फोन गाना हो गया खत्म, तो आप फोन पे आ गए, बोलिए।
1: దేవుడి
0: గెలిచాడు దేవుడి గెలిచాడు అది మీరు చూసారా అప్పుడు ఆ కాలంలో? అది గుర్తుందా నాకు? చిన్నగా గుర్తుంది కానీ అప్పుడు ఇది వచ్చినప్పుడు, రిలీజ్ అయినప్పుడు, ఇది దయం సినిమా కదా, ఆ దయం సినిమా అంటే కొద్దిగా హారర్. అయితే ఇది అది తుఫాన్ టైంలో వచ్చింది. ఇది తుఫాన్ టైంలో వచ్చినప్పుడు అంటే ఆ తర్వాత నేను వేరే ఎక్కడ మ్యాగజైన్ లో చదివాను. అది రిలీజ్ ని పోస్ట్ పోన్ చేద్దామని అన్నారు వీళ్ళు, కానీ కృష్ణ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆయన లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న తేదీకి విడుదల చేయాలి, నవంబర్ 26th అనుకున్నారు, 1976. అది అప్పుడు ఇదంతా ఓపెన్ లో ఇవన్నీ వచ్చినాయి కదా ఆ టైంలో. అయితే నేను చదివిన దాని ప్రకారం, అంటే కృష్ణ కరెక్ట్ సమాచారం ఇది చదివిన దాన్ని బట్టి, అతను తనకి ఒక ఇంపాల, అప్పుడు ఇంపాల అంటే పెద్ద కారు కదా, ఇప్పుడు ఇంపాల అంటే ఇక్కడ మనం పెద్ద కేజీఎం గాని, ఆడు ఇంపాలలో డ్రీల్లో అవన్నీ పెట్టుకుని ఆయనే వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చాడు విజయవాడ వరకు వెళ్ళి హైదరాబాద్ నుంచి. అట్లా ఆయన ఇంకో ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళి స్వయంగా రీల్స్ ని అందజేసి ఆ సినిమా రిలీజ్ అయ్యేటట్టు చేసి వచ్చారు. అది అది ఆ టైంలో
1: అయ్యా
0: థ్యాంక్ యూ శ్యామ్ గారు, థ్యాంక్ యూ. బసంతాకిస్ కాచిగూడ దగ్గర బసంతాకిస్ కరెక్ట్ అండి. ఇప్పుడు ఆ సినిమా దొరక యూట్యూబ్ లో ఎక్కడ దొరకలేదు. ఇది అది మనవురి కథ పాటలు విన్నాను కదా, చూడలేదు సార్ కృష్ణ. నేను అంత కృష్ణకి పెద్ద ఫ్యాన్ కాదు గాని ఆడేవాళ్ళనే. ఓకే ఓకే, సినిమా కనపడలేదు. అలాగే చాలా పాటలు ఇట్లాంటివి మనకు ఇట్లా మరుగుని పడిపోతుంటాయి, ఉన్నవి అన్న మళ్ళీ వింటూ ఉంటే బాగుంటుందని అంతే. ఇది ఇంకోటి ఏంటంటే, ఇది విజయనిర్మల డైరెక్షన్ లో తర్వాత ఇది ఇట్ వాజ్ మీకేమన్నా ఇంకో రిక్వెస్ట్ సాంగ్ ఉందండి శ్యామ్ గారు? నేనైతే మంచి పాటలు లైన్అప్ చేశాను యా, పాటల పల్లెకిలో. ఇది దేవుడే గెలిచాడు. దేవుడే గెలిచాడు సినిమా యాక్చువల్లీ అది మలయాళం సినిమా ఒకటి. యక్షగానంకి రీమేక్ అన్నమాట ఇది. అయితే ఇదే సినిమాని తమిళ్లో కూడా తీశారు. దీన్ని తమిళ్లో 78 ఎప్పుడో దాంట్లో మన రజనీకాంత్ యాక్ట్ చేశాడు తమిళ్లో. ఆ తమిళ్లో తీసిన 1970 తీసిన సినిమానే మళ్ళీ తమిళ్లోనే మళ్ళీ 2014 లేదో రీమేక్ చేశారు. అది కొద్దిగా ఇదే కొద్దిగా మార్పులతో ఇదే కథని తీసుకుని ఇలా నడుస్తుంటాయి కథలు తీసుకుని వేరే విధంగా దాన్ని మళ్ళీ తిరిగి మాత్రం పెడుతుంటారు. ఎనీవే చలో, ఇది దేవుడే గెలిచాడు సినిమా గురించి మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ సినిమా గురించి మనకు రామ్ రహీమ్ అది మనకు చెప్పారు టెక్స్ట్ లో కొంతమంది, దాట్స్ గుడ్. చలో మనం ఏం చేద్దామంటే ఇంకో పాట విందాం, ఇంకో మంచి పాట. ఈ పాట కూడా ఎప్పుడో వినుంటారు, 74 వచ్చింది సినిమా. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే చెప్పండి, దీని గురించి కూడా మాట్లాడదాం.

0: శ్రీనివాస్. గుడి శ్రీనివాసరావు గారు, మీరు మిమ్మల్ని ఫోన్ లో తీసుకున్నాను. హానీరు గుడ్ ఈవినింగ్ అండి శ్రీనివాస్ గారు.
1: మా అబ్బాయి పుట్టినరోజు అనమాట.
0: ఓ కంగ్రాట్స్ అండి, మీరు ఆనేరున్నారు. వింటున్న శ్రోతలందరికి ఒక్కసారి శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేయండి. వాళ్ళ శ్రీనివాస్ గారికి అంటే మీ అబ్బాయి, అదే మీ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా మీకు శుభాకాంక్షలు అండి బాబు. వద్దా
1: అయితే, వాడు చిన్నప్పుడు అంటే నా పాటలు ఎక్కువగా నేను రేడియోలో అదే ఇది కార్లు గట్రా వినిపిస్తున్నప్పుడు చిన్నపిల్లాడు వాడు, చిన్నప్పుడు వాడికి పాట అర్థమైందో లేదు కానీ వాడికి బహుశా ట్యూన్ నచ్చినట్టు అందులో వాడు తెగ పాల్చుండేవాడు ఒక పాట.
0: ఏదండి
1: ఇవాళ ఆ పాట వాడి కోసం చెప్పి రిక్వెస్ట్ చేద్దామని కాల్ చేస్తాను.
0: తప్పకుండా, ఏ పాట చెప్పండి.
1: మా అబ్బాయి పేరు అరవింద్. ఇక నేను రిక్వెస్ట్ చేసే పాట కృష్ణ గారిదండి. ఇంత లేసి కళ్ళతో అంత లేదు వయసులో చేస్తున్నావెంత వింత గారడి అని చెప్పి.
0: ఓకే ఓకే,
1: అనురాధ అనుకుంటాను సినిమా, ఒక్కసారి చూడండి.
0: ఓకే తప్పకుండా తప్పకుండా ట్రై చేస్తానండి.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి.
0: రైట్ రైట్ రైట్. ఎందుకు ఆ వయసులో ఇంత లేసి కన్నుల వాళ్ళు కావాల్సి వచ్చిందా?
1: చిన్నప్పుడు అన్నమాట అంటే నేను మనం బయట ఎక్కడికి రైట్ తీసుకెళ్ళినప్పుడు కార్ లో పాటలు వేసి తర్వాత వాడు ఆ పాట పాట ఆడుకునేవాడు వాడు.
0: ఓకే ఓకే ఓకే,
1: 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఆ వయసులో
0: అన్నమాట.
1: సరదాగా మీకు చేస్తారు ప్రోగ్రామ్, వాడి కోసం ఆ పాట వేద్దాం.
0: తప్పకుండా తప్పకుండా.
1: థ్యాంక్ యూ,
0: థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు, థ్యాంక్స్. సో అది మన నన్ అదర్ దెన్ శ్రీనివాస్ గారు ఫోన్ చేశారు మనకి. ఇవాళ ఆయన రాలేకపోవడానికి కారణం తెలిసిన తర్వాత మీరంతా రేడియో సురభి తరఫు నుంచి, అలాగే రేడియో సురభి శ్రోతలందరి తరఫు నుంచి అరవింద్ శ్రీనివాస్ గారి అబ్బాయి అరవింద్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు. సరే మనం ఈ పాట విందాం. ఈ పాట తొలి వలపే తీయనిది. ఈ పాట వినేసి మళ్ళీ నెక్స్ట్ శ్రీనివాస్ గారి పాట మన ఆ పాటను కూడా నేను లైన్ చేస్తాను. ఈ పాట వినేసి ఇది ఏ సినిమా, దీని గురించి కూడా మాట్లాడదాం.

0: ఇది విన్నారు కదా ఈ పాట, మనకు నీడ లేని ఆడది ఈ సినిమా అన్నమాట. ఈ సినిమా, ఈ సినిమా వాళ్ళు నిర్మించేటప్పుడు కొత్త వాళ్ళని తీసుకోవాలనుకున్నారు. చాలా మంది కొత్త వాళ్ళని తీసుకుని ఈ సినిమాని వాళ్ళు నిర్మించారు. 74 ఎప్పుడు వచ్చింది. అయితే ఈ సినిమాలోనే మనకు ఒక హీరో పరిచయం అయ్యాడు, అలాగే ఒక మంచి నటుడు, కమెడియన్ విలన్, కామెడీ విలన్ ఇలా అనుకుంటే అలాంటి ఇంకో నటుడు, అలాగే ఇంకో మంచి నటి, వీళ్ళంతా మనకు వచ్చారన్నమాట. నేను చెప్తున్నది ఈ హీరో తర్వాత కాలంలో పెద్దగా రాణించలేకపోయినా కానీ ఆ లేట్ 70s ఎర్లీ 80s లో బాగానే వచ్చారు. తర్వాత చిరంజీవి విజృంభణ వచ్చిన తర్వాత ఆయన తగ్గిపోయింది. ఒకనొక సినిమాలో ఈ హీరో చిరంజీవి పక్కన సైడ్ హీరో, లేకపోతే కొద్దిగా నెగటివ్ షేడ్స్ ఉన్న అతనిగా నటించాడు. ఈ హీరోయే నరసింహరాజు. నరసింహరాజు ఆ తర్వాత నేను చెప్పినట్టు కమెడియన్ విలన్ నూతన్ ప్రసాద్, అలాగే ఇంకో మంచి హీరోయిన్ ప్రభ, వీళ్ళంతా ఈ నీడలేని ఆడది సినిమా ద్వారా వచ్చారన్నమాట. తొలి వలపి తీయనిది ఈ పాట అప్పుడు బాగా మనకు వినిపించేది. అగైన్ ఇది మళ్ళీ మన నారాయణ రెడ్డి గారి రచనే. సంగీతం మాత్రం మన సత్యం సంగీత దర్శకత్వంలో మనం విన్నామన్నమాట. సో ఇలాంటి పాటలు మీకందరికి అందించడానికి ఈ ప్లాట్ఫామ్ దొరికింది. ఇవాళ టైం నాకు శ్రీనివాస్ గారి ఈ పాటల పల్లకి కార్యక్రమంలో వీటినన్నింటిని నేను తీసుకురావడానికి ప్రధాన కారణం ఇలా ఇదే. మనకు వచ్చే కొత్త పాటల వెళ్ళవలో పాత పాటలను మర్చిపోకూడదన్న ఉద్దేశంతోనమాట ఇలాగే కార్యక్రమాన్ని కొనసాగిస్తాను. మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళమాకండి. వి హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ సాంగ్స్ అన్నమాట. అలాగే సో వింటూనే ఉండండి. 9 గంటల వరకు మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. రేడియో సురభి తెలుసు కదా, మీరు రేడియోలో వింటుంటారు 104.9 ఎఫ్ఎం HD3. అలాగే మీరు రేడియో దిగిన మన రేడియోని మీతో పాటు తీసుకువెళ్ళడానికి మీరు ఏం చేయక్కర్లేదు. మీరు డౌన్లోడ్ చేసుకుంటే చాలు రేడియో సురభి యాప్ని మీ ఫోన్లో పదిలంగా, అది మీతో పాటు వస్తుంటుంది, మీకు మేము వినిపిస్తూనే ఉంటాం. అలాగే మీరు మమ్మల్ని యాప్ ద్వారా కూడా మీరు తప్పకుండా ఫోన్ చేసి స్టూడియోకి మాట్లాడవచ్చు అనమాట. సో అలాగే radiosurabhi.com, అలాగే ఇన్స్టాగ్రామ్ ఉందండి, ఫాలో అవ్వండి radiosurabhi. అలాగే ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ @radiosurabhi, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు తప్పకుండా రేడియో సర్వే అన్ని కార్యక్రమాలని వింటూ ఉండండి. నా కార్యక్రమం, శ్రీనివాస్ గారి కార్యక్రమం, కల్పన గారి కార్యక్రమం, అలా అన్ని. ఒక్క నిమిషం అండి, ఫోన్ చేశారు. హలో హలో అండి, రేడియో సర్వే ఫోన్ చేశారు. హలో హలో హలో సాంగ్ రిక్వెస్ట్.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 @9194914514. రాధికా, next week mana office event ki please take care of the catering, okay? Sure. How many people are we expecting? 5k anukuntunna, but koncham mood baagunte inka ekku avachchu. Idi office party a leka jatra? Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10k, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
2: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
3: నీ కల నిజం అవ్వబోతోంది.
2: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
3: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
2: ఇండియా టుడే

0: 817-829-8888.
1: கவிந்தலக்கு கேரிந்தலக்கு கேராஃப் அட்ரஸ் ரேடியோ சிறுபி,
0: ரேடியோ சிறுபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: India ki teleport aithe enta baaguntundo.
4: What if India was just a tap away?
5: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the MyPursue app or visit mypursue.com or write to support@mypursue.com.
6: రేడియో సర్వీ పాటల పల్లకి కార్యక్రమానికి పునఃస్వాగతం. మీరు వింటున్నారు పాటల పల్లకి అనే కార్యక్రమం. ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీనివాస్ గారు మీకు ఈ కార్యక్రమం అందిస్తుంటారు. ఇవాళ కొన్ని కార్యాంతరాల వల్ల నేను మీ ఆర్జే ఇక్బాల్ ఈ కార్యక్రమాన్ని మీకు మీ ముందుకు తీసుకొస్తాను. ఇందాక బ్రేక్ ముందు మనకు ఒక మన ఆత్మీయ శ్రోత ఫోన్ చేశారు. ఆయన ఒక పాటను రిక్వెస్ట్ చేశారు. ఆ పాటను ముందు మనం వినేద్దాం. ఖడ్గం ఈ సినిమా నుంచి గోవిందా గోవిందా ఈ పాట ఇవి వినేసి మళ్ళీ మన కార్యక్రమంలోకి వెళ్తున్నాం.

0: అయ్య బాబాయ్, దేవుడు మాయపడంటే.
1: ఖడ్గం ఈ సినిమా నుంచి మనం ఇందాక అన్నటువంటి పాట, రవితేజ నటించినటువంటిది, అలాగే ఉత్తేజ్ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇందులో ఖడ్గంలో మనకు శ్రీకాంత్ ఇలాంటి ఒక మల్టీస్టార్ అనుకోవచ్చు, ప్రకాశ్ రాజ్ వీళ్ళంతా. సరే, అది మనకు శ్రోత అడిగిన పాట అది అయిపోయింది. అలాగే మీరు కూడా ఏ పాటనైనా రిక్వెస్ట్ చేయదలుచుకుంటే తప్పకుండా ఫోన్ చేయండి 9726361966, లేకపోతే నా దూరంలో నేను వెళ్ళిపోతుంటా. చలో, ఇప్పుడు అదే పాత పాటలు కాదు, అది 70s నుంచి తీసుకుంటే మనకు కొన్ని మంచి పాటలు ఆ రేడియోల్లో వినిపించి ఆ పాటల్లో నుంచి ఇంకో పాట నేను తీసుకొస్తాను. ఈ పాట కూడా కృష్ణ సినిమాదే, కృష్ణ నటించినటువంటి సినిమా. ఈ సినిమాలో నుంచి ఈ పాట, ఇది ఏ సినిమా, దీని గురించి కూడా కొద్దిగా రెండు మాటలు మాట్లాడుకుందాం. పాట విన్న తర్వాత ఈ పాట వినేసి మాట్లాడుకుందాం.

ఈ పాట ఇందాక విన్నట్టుంది. అబ్బాయి గారు అమ్మాయి గారు ఈ సినిమా. కృష్ణ గారు తర్వాత వాణిశ్రీ వీళ్ళు నటించినటువంటి సినిమా. అందులో కొన్ని చాలా మంచి పాటలు కూడా ఉన్నాయి. ఈ టైటిల్ సాంగ్ కూడా అమ్మాయి గారు అబ్బాయి గారు అని మీకు వినే ఉంటారు. ఆ పాట బదులు ఈ తొలి చూపు దూసింది ఈ పాటను వినిపించాను. ఇది కేవి మాధవన్ మ్యూజిక్ డైరెక్షన్. అలాగే ఇప్పుడు వచ్చే పాటని ఇప్పుడు మీకు అందించబోయే నెక్స్ట్ పాట, ఇది మనకు శ్రీనివాస్ గారు రిక్వెస్ట్ చేసిన పాట. మన గుడిపల్లి శ్రీనివాసరావు గారు వారి అబ్బాయి కోరిక మేరకు ఈ పాట వినిపించబోతున్నాను. ఇది అనురాధ అనే సినిమా. అనురాధ అనే సినిమా కూడా కృష్ణ గారి సినిమానే. మళ్ళీ విజయ నిర్మల వీళ్ళంతా ఉంటారు. తర్వాత మ్యూజిక్ కేవి మహాదేవన్. ఈ కేవి మహాదేవన్ మళ్ళీ రిపీట్ అయింది ఈ కాంబినేషన్, కృష్ణ అండ్ కేవి మహాదేవన్ అంటే కాకతాళీయంగా ఇంతలేసి కన్నులతో. ఆ పాటను మనం వినబోతున్నాం. శ్రీనివాస్ గారు ఇదిగోండి ఈ పాట మీ రిక్వెస్ట్ మేరకు.

అనురాధ, ఈ సినిమా నుంచి కృష్ణ విజయ నిర్మల నటించిగా ఈ పాటను చిత్రీకరించారు. మీరు ఒక విషయాన్ని గమనించి ఉంటే, కేవి మహాదేవన్ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చే పాటలలో ఒక రిథం అనుకోకుండా వస్తూ ఉంటుంది. అది ఆ రిథం కి ఆయన ఆధునిక సంగీత పరికరాలేమి వినియోగించరు. ఉత్తి మృదంగము ఆ డప్పులతోనే ఆ రిధాన్ని ఆయన సృష్టించగలరు. ఆ రిధము ఫర్ ఎగ్జాంపుల్ మీకు విజయ నిర్మల కాదు, జయలలిత మీద చిత్రీకరించబడిన ఒక పాట ఉంటుంది, మొక్కజొన్న తోటలో అని ఆ పాట గుర్తుంటే అందులో చూడండి, అందులో ఎలాంటి రిధం ఉంటుంది, అది కేవి మహాదేవన్ ఆయన ప్రత్యేకత. ఈ పాటలో కూడా మీకు ఆ రిధాన్ని మీరు గుర్తించే ఉంటారు. మనం నెక్స్ట్ పాటకి నేను వెళ్తాను. ఇప్పటి వరకు మనం చాలా ఎక్కువగా కృష్ణ పాటలు విన్నాం కాబట్టి కొద్దిగా గేర్ చేంజ్ చేసేసి ఇంకో నటుడు, 70s లోనే కృష్ణతో పాటు చాలా సినిమాల్లో నటించారు ఈయన కూడా. ఈ త్రిమూర్తులు ఉండేవాళ్ళు అప్పుడు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు. నేను కృష్ణంరాజు గురించి మాట్లాడుతున్నాను. ఆయన నటించినటువంటి ఒకనొక చిత్రం భలే అల్లుడు. ఈ సినిమా జేవి రాఘవన్ మ్యూజిక్ డైరెక్షన్. ఈ సినిమాలో ప్రత్యేకంగా నేను ప్రస్తావించదలుచుకున్నది ఏమిటంటే, ఈ పాటకి మొదట్లో కొద్ది మాటల్లాగానే ఉంటుంది, అంటే పాట పల్లవిలో మాట ఉంటుంది, ప్రేమిస్తే ఏమవుతుంది అలా. మీరు ఆ గొంతును మీరు గమనిస్తే బాలసుబ్రహ్మణ్యం కృష్ణంరాజుకు అతిక్కినట్టుగా ఆయన కృష్ణంరాజే మాట్లాడినట్టుగా ఉంటుంది. గమనించండి ఈ పాట, ఇప్పుడు మనం వినేద్దాం.

0: ఏమంటుంది? ఒక ఇల్లు అవుతుంది.
1: నేను ఇక్కడ జస్ట్ పాజ్ చేశాను. ఎందుకు చేశానంటే ఏమవుతుంది, ఒక ఇల్లు అవుతుంది, అది టిపికల్ కృష్ణంరాజు డైలాగ్ చెప్పే విధానం. అది బాలసుబ్రహ్మణ్యం గొంతు నుంచి వచ్చింది అన్నమాట. మీరు నిశ్చితంగా పరిశీలించి ఉంటే అది దాని గురించి ఈ పాట నేను అనుకున్నాను. ఈ పాట మళ్ళీ ఒకసారి ఆ డైలాగ్స్ లాంటి పాటను వినండి.

ఈ పాట అప్పుడు రేడియోలో వచ్చేది బాగా, భలే అల్లుడు సినిమా అని చెప్పాను కదా, ఆ భలే అల్లుడు సినిమా. అయితే అప్పుడు చిన్నప్పుడు ఒక అతను ఉండేవాడు నాకు ఫ్రెండ్, అంటే చిన్న ఎలిమెంటరీ స్కూల్ ఆ స్థాయి పిల్లలు కదా. ఈ పాట విని అతను విచిత్రంగా దానికి భాష్యం చెప్పాడు. ఎట్లా అంటే, ప్రేమిస్తే పెళ్ళవుతుంది, పెళ్ళైతే ఇల్లవుతుంది, ఇది ఉంది కదా ఈ మాటలో. అయితే చిన్నపిల్లల మనస్తత్వం కదా, ఇంకా తెలీదు. అయితే ప్రేమించాలి, ప్రేమిస్తే ఇల్లు వస్తుంది, పెళ్ళవుతుంది. సో పెళ్ళైతే ఇల్లు ఎలా వస్తుంది అంటే అతను చెప్పాడు ఇలా, అంటే అతను హిందూ అబ్బాయి కాబట్టి పెళ్లి ఇట్లా మూడు ముళ్ళు వేస్తారు కదా. సో ఒక ముళ్ళు వేస్తే ఒక ఫ్లోర్ వచ్చేస్తుందట, రెండో ముళ్ళు వేస్తే ఇంకో ఫ్లోర్ వస్తుందట, ఇంకో మూడో ముళ్ళు వేసేసరికి థర్డ్ ఫ్లోర్ 3-ఫ్లోర్డ్ హౌస్ వస్తుందట. అది అలా చెప్పాడు అతను స్కూల్లో, నాకు ఇప్పటికి గుర్తుంది. అతను ఇప్పుడు ఇక్కడే యుఎస్ లో ఉంటాడు, అక్కడ ఈస్ట్ కోస్ట్ లో ఉంటాడు. అతని పేరు ఇప్పుడు ఎందుకు గాని అట్లా ఉండేది పరిస్థితి. ఓకే, సో లెట్స్ గో. ఆగే బడింగే భయ పనిభూతో గజేకే బాద్ దేర్ ఆర్ నయే గానే కే తరఫ్ జావుంగా మై, లేకిన్ జబ్ తక్ అంతవరకు మీరు కొద్దిగా ఓపిక పట్టాల్సింది కొద్దిగా ఈ పాత పాటలను. నయ పాటలు అంటే అవి కూడా మంచి పాటలే. చలో ఈ పాట మనం వినిద్దాం. ఇది ఏ సినిమా, ఇందులో హీరో ఎవరు? ఓకే, ఈ పాట అనేసి ముందుకెళ్దాం.

0: ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ మీకు కావాలంటే ఏ టు బి న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్ కానీ పౌడర్స్ కానీ మసాలాస్ పేస్ట్ అండ్ పికెల్స్ ఇవన్నీ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు ట్యాంగీ గోంగూర రైస్ ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్ విజిట్ ఏ టు బి టెక్సాస్ డాట్ కామ్ ఆర్ కాల్ దెమ్ అట్ 214-872-2345 ఇందాక దేవి క్షేమమే పాట విన్న శ్రోత మనకు ఫోన్ చేశారు పేరుంది కానీ ఆయన వేరే సినిమా చెప్పారు బలిపీఠం అని కానీ బలిపీఠము దీనికి ఇది ఇదేమో శాంతి నిలయం ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు అనుకుంటే బలిపీఠంలో ఉంది ఇలాంటి పాట మనకు కుశలమా అని అది అది అనుకుని ఉండొచ్చు ఇదేమో వసంత బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట అది సుశీల బాలు పాడిన పాట అది పూర్తిగా వేరే చక్రవర్తి ఇక్కడేమో కోదండ పాని విల్ గోయింగ్ టు బ్రేక్ మళ్ళీ మనం కలుద్దాం
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 8 PM

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: ఈ వీకెండ్ గ్రోసరీస్ ను తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
4: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ట్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వేర్ కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. Or call 469-269-6476.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: Amma, Saturday movie?
7: Mm-mm, Manabadi class.
6: Amma, old MacDonald had a farm.
7: Uppu kappu rambu. Telugu padyam cheppu.
6: Uppu kappu rambu.
5: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
8: రేడియో సర్వీస్ శ్రోతలకు పునఃస్వాగతం. మీరు వింటున్నారు పాటల పల్లకి అనే కార్యక్రమం. ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఇదే అల వరుసల్లో మీకు గుడిపూడి శ్రీనివాసరావు గారు తీసుకువస్తుంటారు. కానీ ఇవాళ అతన్ని సబ్స్టిట్యూట్ చేస్తూ నేను మీ ఆర్జే ఇక్బాల్ ఈ కార్యక్రమాన్ని మీకు మీ ముందుకు తీసుకొచ్చాను. నేనైతే మామూలుగా ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఇక్బాల్ తో ఆ రోజుల అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటానని మీకు అందరికి తెలుసు. మనం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఈ పాత పాటలు, ముఖ్యంగా 70లలో వచ్చినటువంటి ఆ పాటల్ని మనం ఎక్కువగా ఆనందించాం. అవన్నీ ఇంకా భౌతికంగా అవన్నీ ఎక్కువైపోయినాయి. కానీ ఇంకా మనం కొద్దిగా ముందుకు జర 90s 2000s లోకి వెళ్ళిపోదామంటారా, పాటల పల్లకి అంటే ఏదైనా మంచి పాటలు వాటిని మనం పల్లకిలు మోస్తూ తెస్తాం అనమాట. అది పాత పాటలే అయి ఉండక్కర్లేదు, కొత్త పాటలు కూడా కావచ్చు. అయితే ఈ కొత్త పాటలు వినిపించే ముందు ఒక కొత్త పాట, ఒక పాత, ఒక చిన్న ఇది చేద్దాం టెస్టింగ్. నేను 2 పాటలు మిక్స్ చేస్తా. ఇందులో మిక్స్ చేసినప్పుడు ఆ 2 వేరే వేరే పాటలు, ఒకటి కొత్త పాట, ఒక పాత పాట, ఆ రెండింటిని నేను ఒకే సైమల్టేనియస్ గా అన్నట్టు వినిపించే ప్రయత్నం చేస్తాను. చూద్దాం ఇది ఎంతవరకు కరెక్ట్ గా వస్తుందో నేను ప్రయత్నిస్తాను. చూద్దాం ఈ 2 పాటల్ని మీరు 2 పాటల్లోని విభిన్నంగా చెప్పగలగాలి. అంటే అది పాత పాట ఏది, కొత్త పాట ఏది అన్నది. చాలా అది స్టార్ట్ చేద్దామా? ఓకే,

అన్నయ్యా, నేను రెండు పాటల్ని వినిపించగలిగాను, చూద్దాం. ఈ రెండు పాటలు విన్నారు కదా, ఈ రెండు, ఒకటి పాత పాట, ఒకటి కొత్త పాట. కొత్త పాట అంటే అఫ్ కోర్స్ 90s లో వచ్చిన పాట. అయితే ఈ రెండు వేరే వేరే పాటలు కదా, ఈ రెండు మీరు విని ఉంటే వాటిని గుర్తించగలిగితే ఫోన్ చేయండి 9726361966. మీకోసం మళ్ళీ ఒక్కసారి ఆ రెండు పాటల్ని సైమల్టేనియస్ గా వినిపిస్తాను.

మనకు ఆ సమాధానం వచ్చేసింది. నాకు టెక్స్ట్ ద్వారా సమాధానం మాధవి గారు పంపించారు, నేను చూస్తున్నాను. కానీ ఈ లోపల ఎవరైనా ఫోన్ చేస్తే కూడా మీరు మీ సమాధానం తీసుకుంటాను. కరెక్ట్ గా చెప్పారండి మాధవి గారు, అది ఏంటనేది నేను చెప్పను, చూద్దాం ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా చెప్తారేమో. ఓకేనా? సో మాధవి గారు మీరు చెప్పింది మాత్రం కరెక్ట్. ఓకే, ఈ లోపల నేను మనం ఇన్సూరెన్స్ సంగతి కూడా చూసొద్దాం. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్, లైఫ్ కెన్ చేంజ్ ఇన్ అన్ ఇన్స్టెంట్ బట్ యువర్ హెల్త్ కవరేజ్ డజంట్ హ్యావ్ టు. Lost your job or insurance, then SNR Insurance is here to help you find affordable coverage for you and your family quickly and stress free. From health to travel, dental, vision and life insurance, we have got you covered. Okay, naku text dwara correct samadhanam ochindi, phone dwara inka raledu, oka vela vaste tappakunda teeskuntanu. Kaani ee lopala em chestanante ఈ కొత్త పాటను వినిపించేస్తాను. ఇక కొత్త పాట ఎట్లా తెలిసిపోతుంది, ఒక్క పాటను వినిపిస్తున్నాను కాబట్టి పాత పాట ఏదో అన్నది మీరు గుర్తుంటే ఫోన్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త పాట వినేద్దాం.

బెప్పి లహరి మ్యూజిక్ డైరెక్షన్ మాయా, రాఘవేంద్రరావు డైరెక్షన్ రౌడీ అల్లుడు. ఈ సినిమా డబుల్ యాక్షన్, చిరంజీవి. చిరంజీవికి ఉన్నటువంటి ఆ టైంలో ఉన్నటువంటి ఏజ్ లో సగం కూడా ఉండదేమో ఈ హీరోయిన్ కి, దివ్య భారతి. కానీ ఆ ఎనర్జీ లెవెల్స్ చిరంజీవి టోటలీ ఆ లెవెల్, యూనో, అందుకే మెగాస్టార్. సో ఎనీవే, రౌడీ అల్లుడు. అయితే ఈ పాటకి నేను ఇంకో పాటను మిక్స్ చేశాను కదా, అది వాగ్దానం సినిమాలో నా కంటి పాపలో నిద్రపు. ఆ పాట వినిపించబోవట్లేదు కానీ జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఆన్సర్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దట్ వాజ్ ఎ థింగ్. సో మనకు ఈ రౌడీ అల్లుడిని దాటేసి మనం ఇంకో పాటలోకి వెళ్దాం. అదే 90s లో, ఇంకో మంచి పాట 90s లో. ఈ పాటలో నటించినటువంటి హీరో హీరోయిన్ లు ఎవరు? నాకు ముగ్గురు పేర్లు కావాలి, ఒకరు ఇద్దరు పేర్లతో సరిపోదు, ముగ్గురు పేర్లు కావాలి నాకు. చూద్దాం ఈ పాట విన్న తర్వాత ఈ ఇందులో నటించిన వాళ్ళ పేర్లు ఎవరెవరు చెప్తారు.

ఇది కరెక్ట్ ఆన్సర్ మనకు వచ్చింది. మాధవి గారు అగైన్ టెక్స్టెడ్, దట్ ఈస్ అపర్ణ, మీనా అండ్ వెంకటేష్. సుందరకాండ, ఈ సినిమా నుంచి సుందరకాండ సినిమా రాఘవేంద్రరావు డైరెక్షన్ లో మనకు ఈ సుందరకాండ సినిమాకి దగ్గరగా ఇదే కొద్దిగా అటు ఇటుగా ఇంకో సినిమా ఉంటుంది, శుభలగ్నం అనుకుంటా. శుభలగ్నంలో స్టోరీని ఒకసారి సుందరకాండ స్టోరీని గమనించి చూడండి. ఇండియా బజార్, మనం ఇండియా బజార్ గురించి ఇక్కడ డాలస్ లో, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ క్రికెట్ బ్యాట్, నీడ్ టెన్నిస్ బాల్ ఫర్ ప్రాక్టీస్, బ్యాడ్మింటన్ ర్యాకెట్స్ ఫర్ ది ఫ్యామిలీ, ఆర్ ఏ క్యారమ్ బోర్డ్ ఫర్ గేమ్ నైట్, హెడ్ టు ఇండియా బజార్ యువర్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ స్పోర్ట్స్ అండ్ ఇండోర్ గేమింగ్ ఎసెన్షియల్స్ ఫ్రమ్ క్రికెట్ బ్యాట్స్ అండ్ టెన్నిస్ బాల్స్ టు బ్యాడ్మింటన్ గేర్, క్యారమ్ బోర్డ్స్ అండ్ సో మచ్ మోర్. They have got everything you need to stay active, competitive and entertained. Let the games begin. India Bazaar గురించి మనం తెలుసుకుందాం. సో మనం నెక్స్ట్ పాటకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఈ పాటల పల్లకి కార్యక్రమంలో, ఈ పాటల పల్లకి కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీనివాస్ గారు తీసుకువస్తుంటారు. ఇవాళ ఆయనకు సబ్స్టిట్యూట్ గా నేను మీ ఆర్జే ఇక్బాల్ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. ఇక నెక్స్ట్ పాట మనం వినిద్దాం. ఇది కూడా చాలా బాగా హిట్ అయినటువంటి పాట, వన్ ఆఫ్ ది వెరీ ఫేవరెట్ సాంగ్ ఫర్ మనకు కోటి గారికి.

కొన్ని కొన్ని సినిమాలు కొన్ని ఒక విధంగా నిలిచిపోతుంటాయి. ఇది 1994 హలో బ్రదర్. హలో బ్రదర్ నేను కూడా ఆ సినిమా ఆ ఇయర్ లో వచ్చినటువంటి హైయెస్ట్ గ్రాస్ మూవీ అంటే హలో బ్రదర్. బేసికల్లీ ట్విన్ బ్రదర్స్ ఇలాంటివి కథ చాలా చూసాం మనం, కానీ ఇది కొద్దిగా అంతకుముందు ట్విన్ డ్రాగన్స్ అని జాకీ చాన్ వీళ్ళు అన్నమాట, జాకీ చాన్ ది సినిమా వచ్చింది అంత కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అన్నమాట. దాన్ని ఆధారంగా చేసుకుని తీసినటువంటిది. ఇదే సినిమాని మళ్ళీ జుడ్వా అని సల్మాన్ ఖాన్ తో, ఆ తర్వాత జుడ్వా 2 అని మళ్ళీ వచ్చింది రెండు సార్లు హిందీలో, కన్నడలో కూడా మళ్ళీ తీశారనుకుంటా. బెంగాలీ బేసికలీ ఇంకో అప్పటికేదో దశాబ్దం క్రితం బెంగాలీ మూవీ ఏదో ఉండేది, దాని నుంచి కూడా ఇన్స్పిరేషన్ పొందిందని అంటుంటారు ఇలాంటి సినిమాలు. ఓకే చలో, రాజ్ కోటి మూవీ సినిమాలో మ్యూజిక్ డైరెక్షన్ అని మనకు తెలుసు. ఓకే కానీ మనకు ఇంకో పాటలోకి వెళ్ళిపోదామా అని ఆలోచిస్తున్నా, సమయం సరిపోతుందో సరిపోదో. మనకు ఓకే ఓకే పూర్తి పాటకి న్యాయం చేకూర్చలేము, ఇంకో పాట మనం వినిపించడానికి ఆస్కారం లేదనుకుంటాను, అయితే ఓపెన్ చేస్తాను. ఇంకో చిన్న పాటని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను, ఈ సమయం లోపల వినిపించగలుగుతాను కాబట్టి. మనకు దాదాపు 3 నిమిషాల పైనే టచ్ సమయం ఉంది, లెట్స్ ఈ పాట వినేద్దాం తొందరగా మళ్ళీ. ఓకే

0: तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स अ पर्फेक्ट बैलेंस. देश कालमान परिस्थितुलु, प्रकृति, दानि पंडिंचे विधानं इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स फार्मिंग लो उन्नायि, बट वी मूव्ड ऑन. स्टिल मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स गेट बैक टू अवर रूट्स विथ वीवीएफ एक्टेक आईएनसी. मल्लेमारी फार्म्स बिलीव्स दैट फार्मिंग इज नॉट बैकवर्ड, इट इज द फ्यूचर. वीवीएफ एक्टेक INC is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Oh, hello. Dinner plans endi. Group lover am sapde salar.
2: What a dare. I'm completely exhausted. Dinner plans endi.
3: Nini mondale di roj dinner ki. Dinner plans endi.
0: Every time, okate question. Dinner plans ain'ti. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala. Royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో శ్రోతి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రోతి.
6: యు ఆర్ లిసనింగ్ టు రేడియో శ్రోతి 107.9 FM HD3.
7: పునఃస్వాగతం రేడియో శ్రోతికి. వింటున్న శ్రోతలందరికీ, మీరు వింటున్నది పాటల పల్లకి. ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది గుడిపూడి శ్రీనివాసరావు గారు. కానీ ఇవాళ అతని బదులుగా నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. నా పేరు, నేను మీ ఆర్జే ఇక్బాల్. ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు నా షో చేస్తుంటానని మీకు అందరికి తెలుసు. ఇక్బాల్ తో ఆ రోజులు అనే కార్యక్రమం. మన ఇందాక ఒక పాట మనం ఇంకో పాట వినబోతున్నాము. ఇది ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టింగ్ సినిమా నుంచి ఒక పాట. ఈ ట్రెండ్ సెట్టింగ్ సినిమా ఎలా అయ్యింది అంటే, దీనికి రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు, సో పడుచూరి వాళ్ళు వీళ్ళంతా దీంట్లో పనిచేశారు. దీనికి వాళ్ళు పాండవుల అజ్ఞాతవాసం ఉన్న విరాట పర్వం అది ఇన్స్పిరేషన్ గా తీసుకుని చేసినట్టున్నారు. హిట్ అయింది. ఇలాంటి వరవడిలో చాలా సినిమాలు వచ్చాయి ఆ తర్వాత. ఈ సినిమా గురించి నేను అంటున్నాను, మీకు తెలిసే ఉంటుంది. ఇదిగోండి ఈ పాట వింటే తెలిసిపోతుంది ఏ సినిమా అన్నది. ఏ సినిమా అని తెలిస్తే, ఈ మధ్య దీన్ని కూడా మళ్ళీ 4K చేశారు. మీకు సినిమా పేరు తెలిస్తే తప్పకుండా ఫోన్ చేయండి. ఇదిగోండి ఈ పాట ఇప్పుడు మీకోసం.

సింహారెడ్డి సినిమా నుంచి ఇందాక మనం విన్నటువంటి పాట, దాని గురించి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ లైన్అప్ చేస్తాను ఇంకో పాట, లైన్అప్ చేశాను పాట కొద్దిగా. ఇంకో ఇప్పుడు డిన్నర్ టైం కాబట్టి ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. మనకు ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం మీరు డిన్నర్ కోసం ఇప్పుడు చూస్తుంటే తప్పకుండా హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్యూజిన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాటియో సీటింగ్ ఉంటుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ చేయవచ్చు అక్కడ. అక్కడ పర్ఫెక్ట్ డెస్టినేషన్ అదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ బఫే ఉంటుంది, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతిదీ బయట లో ఆథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ అన్నమాట. ఇంతేకాదు మీ ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ కార్పొరేట్ ఈవెంట్స్ కానీ వీటినైనా మీరు అక్కడ జరుపుకోవాలంటే తప్పకుండా వాళ్ళు బెస్ట్ క్యాటరింగ్ అండ్ వాళ్ళకు బ్యాంక్వెట్ సర్వీస్ కూడా ఉంది కాబట్టి. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? విజిట్ మైత్రీస్ ఇండియన్ క్యూజిన్ నౌ సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. ఫాలో ఫాలో ఫాలో అన్నది మనకు సోషల్ మీడియాలో వినిపించే పాట, వినిపించే మాట. కానీ ఇక్కడ ఎవరో నన్ను ఫాలో ఫాలో ఫాలో అంటున్నారో అతను ఎవరు, పాడిన వారు ఎవరు, నటించిన వారు ఎవరు తెలిస్తే చెప్పండి. ఇదిగోండి ఇప్పుడు వినబోయే పాట. ఫోన్ నంబర్ తెలుసు కదా, 972-636-1966. ఎవరు ఫాలో అంటున్నారు?

యా వెల్కమ్ బ్యాక్ అండి. ఇందాక ఫోన్ లో నేను మాట్లాడుతున్నాను సుగాత్రి గారు, ఎన్టీఆర్ ఎన్ని ఇది ఎన్టీఆర్ అని చెప్పారు కరెక్ట్ ఆన్సర్. గాత్రం కూడా ఎన్టీఆర్, యాక్టింగ్ కూడా ఎన్టీఆర్. ఇందులో ఎన్టీఆర్ కూడా పాటలు పాడారు కొన్ని, అందులో ఇదొకటి. ఎందుకంటే హిస్ మదర్ వాజ్ ఏ క్లాసికల్ మ్యూజిక్ టీచర్ అండ్ షీ నో అదే క్లాసికల్ మ్యూజిక్ టీచర్. అఫ్ కోర్స్ ఎన్టీఆర్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ క్లాసికల్ డాన్సర్, కూచిపూడి డాన్సర్. ఐ థింక్ ఇన్ డాలస్ లో కూడా అతను ఈవెన్ మూవీస్ కి రాకముందు హీ కేమ్ అండ్ పర్ఫార్మ్డ్ హియర్ ఆన్ వన్ ఆఫ్ ది ఈవెంట్స్ బిఫోర్ ఎప్పుడో 97-98 ఆ టైంలో అనుకుంటా. ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ ఇట్ వాస్ టాంటెక్స్, బట్ యూనో ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ది నేమ్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్, బట్ యూనో హీ హ్యాడ్ కమ్ మనీ ఎక్కడ చూసాను నేను. బట్ ఎనీవే రైట్, సో వీఆర్ ఆల్మోస్ట్ దేర్ 15 మినిట్స్ పరిధిలో ఉన్నాము. కానీ ఈ లోపల ఇక్కడ డాలస్ లో రాధాకృష్ణ టెంపుల్ అలెన్ లో ఉంది కదా, ప్రౌడ్లీ దే ఇన్వైట్ యూ టు ది గ్రాండ్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం, కరెక్ట్ గా చెప్పాను అనుకుంటా నేను. ది సాక్రెడ్ ఇన్స్టలేషన్ ఆఫ్ తిరుపతి వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం అండ్ గర్భ గృహం జస్ట్ July 1st to July 5th వరకు ఉంటుందండి. ఎక్స్పీరియన్స్ 5 స్పిరిచువల్ అప్ లిఫ్టింగ్ డేస్ ఫిల్డ్ విత్ వేదిక్ రిచువల్స్, హోమమ్స్, డివోషనల్ ప్రోగ్రామ్స్ అండ్ బ్లెస్సింగ్స్. ఆల్ డివోటీస్ అండ్ ఫ్యామిలీ ఆర్ వెల్కమ్. డొనేషన్స్ అండ్ స్పాన్సర్షిప్స్ ఆర్ వెల్కమ్. యూ హావ్ టు విజిట్. ఎక్కడ అంటే వీళ్ళ

0: ఓకే అండి, మనకు ఒక చిన్ని లిజనర్ మనకు ఆనేర్ వస్తున్నారు. హాయ్ తీయు ఆర్ ఆనేర్,
1: I would like to sing
0: it. You would like to sing a song?
1: Yeah, radio should be theme song.
0: Oh, great, great. Go ahead.
1: 107.9 FM HD2.
0: ఇది ఎట్లా పట్టుకున్నావు? యూ స్పీక్ తెలుగు?
1: ఐ స్పీక్ తెలుగు అండ్ ఇంగ్లీష్.
0: ఓకే, అయితే ఇది ఎలా ప్రాక్టీస్ చేస్తావు, ఎలా పట్టుకున్నావు?
1: The reason is every time we go shopping or go to our friend's house for sleepover, I sometimes listen to Radio Surabhi and see what kind of songs are on there.
0: Wow. So what kind of songs you generally like, or what kind of songs you generally listen?
1: I like the songs when like the new 2025 songs,
0: right?
1: Like from Petty.
0: Okay.
1: And Sankranti Ki Ustanam.
0: Okay, sure. I'll play line up your song from Petty, definitely. And 2026 it is, right, Petty? Definitely I'm going to
1: play
0: for you. Thank you so much. And may I know who is behind you, like your dad or mom? Can you?
1: Oh, my dad is next to me.
0: Okay.
1: And we're going to my friend's house right now.
0: Okay. Me daddy to maatadochaa?
1: Yeah.
0: Sure.
2: Hello.
0: Hello, andi. Evaru maatladutunnaru?
2: Namaste andi. Naa peru Ramana andi.
0: Ramana garu ikkada nunchi?
2: Ikkada Frisco.
0: Frisco nunchi. Chaala baaga amma paadutundi.
2: వీళ్ళిద్దరూ ఆ రేడియో సురభి సాంగ్ విని మంచి రెడమిక్ గా కనెక్ట్
0: అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యునో లిజనింగ్ టు రేడియో సురభి అండ్ మేకింగ్ యువర్ కిడ్స్ లిజన్ టు తెలుగు సాంగ్స్, తెలుగు ప్రోగ్రామ్స్. నేను ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నా, మీతో తెలుగులో మాట్లాడచ్చు కదా నేను.
2: అంటే పిల్లలు ఇంకా అంటే మనం అడిగితే గానీ వాళ్ళు తెలుగులో
0: మాట్లాడతారు
2: సాంగ్స్ అలా వింటూ ఉంటారు.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి రమణ గారు. లైన్అప్ చేస్తాను ఈ పాటతో, ఇవాళ కార్యక్రమం అవుతుంది. మీ అమ్మాయి అడిగిన ఈ పాటతో ఇవాళ కార్యక్రమం. థ్యాంక్ యూ సో మచ్. సో అదండి, చిన్న పిల్లలు కూడా రేడియో సురభి పట్ల మక్కువతో వినే ఇలాంటి చాలా మంది పిల్లలు ఉన్నారు రేడియో సురభిని ఫాలో అయ్యే వాళ్ళు. అలాగే మీ పిల్లలు కూడా ఉంటారని నేను ఆశిస్తాను. ఒక చిన్న విషయం, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడెంటిక్స్ అండి. వీళ్ళ గురించి కూడా తెలుసుకుందాం ఒక్కసారి బిఫోర్ క్లోజ్ చేసే ముందు. సో మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తూ ఉంటే తప్పకుండా ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్స్ అండ్ ఎక్స్రేస్ ఇవన్నీ ఒక $49 కి అండి. మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవడానికి స్పెషల్ ఆఫర్ మిస్ అవ్వకండి. ఎక్కడికి ఫోన్ చేయాలి? ఇది 972-484-5400 ఆర్ విజిట్ డెమట్ 3234 ఫారెస్ట్ లైన్ డాలస్ టెక్సస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడెంటిక్స్ గుర్తుంచుకోండి. ఓకే, సో ఇవాళ కార్యక్రమం చాలా సరదాగా బాగా జరిగింది. పాటల పల్లకి కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీనివాస్ గుడిపూడి గారు తీసుకొస్తుంటారు. కానీ ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీకు మీ ముందుకు తీసుకురావడానికి సబ్స్టిట్యూట్ నేను వచ్చాను, మీ ఆర్జే ఇక్బాల్. నా కార్యక్రమం అయితే ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది, ఇక్బాల్తో ఆ రోజుల్లో అనే కార్యక్రమం. మళ్ళీ అప్పుడు కలుద్దాం. అంతవరకు వింటూనే ఉండండి రేడియో సురభి. అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్ విత్ దిస్ సాంగ్ ఫ్రమ్ పెద్ది

0: It's Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
4: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
6: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com.
7: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
8: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
0: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: ఆయన రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: హే బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా 1-stop shop స్వదేశీ.
0: స్వదేశీ మీట్ ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
3: నీ కళ నిజం అవబోతోంది.
2: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
3: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల

0: 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-829-8888.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క place లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క place లో ఉంటే how convenient కదా?
5: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
6: రేడియో సురభి,
7: రేడియో సురభి,
8: రేడియో సురభి
9: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సిరివి
1: 107.9 HD3.

0: ఐఎమ్ రాముగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్
0: రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 10 PM.

0: Radio Surabhi, 107.9 FM, HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3

0: ఎం రాంగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్. మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: ఈ రోజు ఎక్కడికొచ్చా అక్క?
1: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
0: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. అమెరికాలో తెలుగు నేస్తం.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: India ki teleport aithe enta baaguntundo.
6: What if India was just a tap away?
0: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com. America ochinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
7: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
8: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
9: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
10: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
11: నేను మీ చంద్రబోసి. తప్పకుండా వినండి
12: రేడియో సురభి.
13: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: రేడియో
5: సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయి వెళ్ళిపోయినట్టు.
2: నీ కల నిజం అవబోతోంది.
1: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
2: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల

0: or call them at 817-829-8888.
1: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
2: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar family every day india bazaar hamara bazaar hamara ghar
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
6: నేను మీ ఆర్జే భార్గవి.
7: హాయ్, దిస్ ఇస్ ఆర్తి పట్నాయక్.
8: నేను మీ శ్రీనివాస అవసరాల.
9: దిస్ ఇస్ కోటి.
10: దిస్ ఇస్ హరిశంకర్.
11: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
12: రేడియో సురభి.
13: రేడియో సురభి.
14: రేడియో సురభి.
15: రేడియో సురభి.
16: రేడియో సురభి.
17: 107.9 FM HD3.

0: ఐఎమ్ రాఘవ్ పాల్ వర్మా.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

booty like.

అంటే ఎంత తెలియని వయసులో నేను ప్రేమించినానే. మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: ఫేవరెట్?
1: ఇప్పటి నుంచి?
0: ఇప్పటి నుంచే. నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, తన దగ్గర నుంచి చెప్పనే లేదు. జూలియట్,

0: చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
1: అందరికీ నమస్కారం, నేను విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
1: రేడియో సురభి.
2: రేడియో సురభి. రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో
0: శత్రుఘ్నం భీమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com ఆర్ కాల్ 848-244-0213.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
5: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station, OG Telugu Radio, only on 107.9 FM HD3.
6: India ki teleport aithe enta baaguntundo.
7: What if India was just a tap away?
8: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై పర్సూ .com ఆర్ రైట్ టు సపోర్ట్ @mypursue.com.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాలా.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
0: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3. I wanna follow you.

0: ఆయన రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: ఆయన రాము పాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీవియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: guys, this is Ravi Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in the United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening, we nestam Radio Surabhi.
1: You are listening to Radio Surabhi, 107.9 FM, HD3.
2: Tatra khalu imani, ashtau ahara vidhi visesha ayatanani bhavanti, ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kaadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti, dani pandinche vidhanam, ivanni kuda chodavutai. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 8482440213. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursue.com. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్ ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి at 214-868-7538.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ శంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నేను రాణగోపాల్ వర్మ. అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: India ki teleport aithe enta baaguntundo.
4: What if India was just a tap away?
5: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow ups. With my pursue sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support@mypursue.com. America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
6: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
8: నీ కల నిజం అవబోతోంది.
7: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
8: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.

0: services or call them at 817-829-8888. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఆయన రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఆయుర్వేదాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. వల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com ఆర్ కాల్ 848-244-0211.
1: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
2: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursu.com.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: Rajraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
4: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam?
5: It's chat, tali and catering.
3: You're absolutely right. Rajraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Enta ante malli malli raavar anipisthe. Also offer catering because their food is so irresistible.
6: Visit Rajraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: Boring long drives ki, tiring workouts ki, okate solution. Radio Surabhi, America lo telugu nestam.
8: You are listening to Radio Surabhi 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్
1: శ్రీకృష్ణ.
2: హాయ్, దిస్ ఇస్
3: ఆర్పి పట్నాయక్.
4: నేను మీ శ్రీనివాస
5: అవసరాల.
6: రేడియో సురభి
7: 107.9 FM HD3.

0: నేను రామ్గోపాల్ వర్మ. అందరికీ నమస్కారం, నేను మీవియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి. రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
6: రేడియో సురభి,
7: రేడియో సురభి,
8: రేడియో సురభి
9: 107.9 FM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఫ్రమ్ కేఆర్ to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
2: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India chelipothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. MyPursu isn't just an app. It's your genie in the cloud. Download the MyPursu app or visit MyPursu.com or write to support@MyPursu.com.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
1: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
3: హాయ్, నేను మీ తేజ సజ్జ.
1: టు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3,
1: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మిలియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: ఐఎన్ రాంగోపాల్ వర్మ. అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
3: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయి వెళ్ళిపోయినట్టు.
1: మీ కళ నిజం అవబోతోంది.
0: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
1: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.

0: 7782988888. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
2: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావంటే ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: ఐఎమ్ రాము పాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: calibration knowledge though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Swami Garu, naku kala vachindi. Na party lo food assal balinattu. Guests anta disappoint ayi velipoyinattu.
2: Nee kala nija avabothundi.
1: Deeniki parishkaram emi leda Swami.
2: Parishkaram ichcheddam. Ventane India Today lo catering book cheyandi. Veellu dining maatrame popular kaadu. Mee intlo jarige అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
0: ఇండియా టుడే

0: కాల్ దెమ్ అట్ 817-829-8888. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
3: హాయ్, నేను మీ తేజ సజ్జ.
4: టు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3,
2: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: ఆయన రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తాం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursu.com.
1: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
2: నీ కల నిజం అవబోతోంది.
1: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
2: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
3: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్. ఫుడ్ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా దే గివ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. విజిట్ ఇండియా టుడే అట్ 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్, టెక్సస్, ఆర్ కాల్ దెమ్ అట్ 817-829-8888.
4: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 9194914514.
7: హాయ్, అండ్ రామ్ గోపాల్ వర్మ.
8: అందరికీ నమస్కారం, నేను మీ వి ఆదిత్య.
9: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
10: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
5: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
0: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ
2: అమెరికా. వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, విచ్ అమి కబాబ్ పరాఠా.
5: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
6: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda?

0: skills, calibration, knowledge to meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ నాట్ జస్ట్ ఎన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు support@mypursue.com. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఘీ దోశ, మీ దోడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరాటా కూడా.
5: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. a2btexas.com, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: Mix.com or call Nanda G3 at 919-491-4514.
1: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు support@mypursue.com. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరాటా.
4: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, take away or full service catering.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు support@mypursue.com. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరాటా.
4: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
4: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, take away or full service catering.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: generation knowledge though, neko best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Go!
1: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ @ mypursue.com. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఎటు బి ఎక్స్యూడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, అన్ని దోశ, అన్ని చిలి గార్లిక్ లోటస్ ఎంపి అంకి పని టిక్కా, వచ్చాము కవా పరోటా.
4: ఎందుకు రోగ్ అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
3: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support @ mypursue.com. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఎటు బి ఎక్స్యూడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, అన్ని దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్ ఎంపి పని టిక్కా, వచ్చాము కవా పరోటా.
4: ఎందుకు రోగ్ అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
3: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo?

0: calibration knowledge, though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Go!
1: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ @ mypursue.com. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంటీ పన్నీర్ టిక్కా విత్ షమి కబాబ్ పరోటా.
4: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B Texas.com, perfect for dine-in, takeaway or full service catering.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda?

0: celebration knowledge though, meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ @ mypursue.com. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్సిక్యూటివ్ స్పెషల్ థాలి, బిసి వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లి గార్లిక్ లోటస్, హంకీ పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
4: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే,
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. G3

0: calibration knowledge, though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514. Go!
1: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ @ mypursue.com. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
4: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B Texas.com, perfect for dine-in, takeaway or full service catering.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514. Go!
1: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ @ mypursue.com. టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 5 AM.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away? Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support at mypursue.com.
1: Chappan sir, what you'd like to order?
2: Baya, in the specials me lagara?
1: Actually, there are many. Hot idli, e dosa, medu vada, a to b excluded special thali, bisbel lava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, amki paneer tikka, chami kava paratha.
2: Endu bro, gani cheppino, nen specials matrame adina.
1: Inga undi, cheppantara, meeru eppudaina authentic vegetarian, jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A to B Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
0: From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails, piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: Raj, this is Ravi Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening, me Nestam Radio Surabhi.
1: You are listening to Radio Surabhi, 107.9 FM, HD3.
2: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
3: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full-on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
5: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
4: ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: Swami garu, naku oka kala vachindi. Na party lo food assal baalenattu. Guests anta disappoint ayi velipoyinattu.
8: Nee kala nijam avabothundi.
7: Deeniki parishkaram emi leda Swami?
8: Parishkaram ichcheddam. Ventane India Today lo catering book cheyandi. Veellu dining

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
2: మీ కల నిజం అవబోతోంది.
1: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
2: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.

0: ఎక్కడికి వచ్చా అక్క?
1: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
0: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏటూబీ ఎక్స్ యూడో స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
5: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏటూబీ, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏటూబీ అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ATV, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
6: Hi, name is Arti Patnaik. America is the first 24/7 radio. Radio is Srubi. And the first frequency is 107.9 FM HD3. You can tune in this frequency to the radio. Good luck, Radio Srubi.
7: You are listening to Radio Srubi 107.9 FM HD3.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: స్వామి గారు నాకు ఒక కల వచ్చింది నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు
3: నీ కల నిజం అవబోతోంది
2: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి
3: పరిష్కారం ఇచ్చేద్దాం వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి వీళ్ళు డైనింగ్ మాత్రమే
4: ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకి వస్తుంది మీరు గాల్లోకి ఎగిరి లైన్కి కిచ్చారు ఏం జరుగుతుంది సార్
5: దున్నపోతూ చచ్చిపోతుంది
6: డెప్యూటీ సూపర్ ఆఫ్ పోలీస్

0: మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
1: Yes sir.
0: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉండవు? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
4: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
5: నీ కల నిజం అవబోతోంది.
4: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
5: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Public places ante public places for a reason. Pakawala chetla nunchi pullu koyadam, public places lo manam vesina chetta alage vadilesi veldadam, landscaping loki unsolicited ga vellipovadam. These are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, pools lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: అన్ని పెట్టుకున్నాను రా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, medical, student insurance. SNR Insurance.
5: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all.
6: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888.
7: IndiaTodayUSA.com. Swami Garu, I have a food. I have
8: a guest. I have a
7: disappointment. I have a guest. I have a
8: guest. I have a guest. I have a guest. I have a guest. I have a guest. I have a guest. I have a guest. I have a guest. I have a guest. I have a guest. I have a guest. I have a guest. I have a guest.
6: I have a guest.

0: డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
1: వాట్ ఆర్ డేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: నేను ఏం ఉండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
4: IPL matches aina, kotta movie release aina, news aina, time aina, idiga thoduga Radio Surabhi, America lo telugulustam.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాజ్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
8: చూసి నోడి ముందు, నువ్వెంతని వాగి నోడి ముందు, చిన్న చూపు చూసి నోడి ముందు, నువ్వెంతని వాగి నోడి ముందు.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటి. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాను. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాను. ప్రామిస్.

వయసు అంటే ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించినాను. మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి నువ్వు చేసినావు కదా.
1: చెప్పనేలేదు.
0: నువ్వు చేయనేలేదు. అందుకే నేను చెప్పనేలేదు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
2: Manashanti. Mental peace. Masala dosa.
3: శ్రీ కృష్ణ విలాస్ కి రండి 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది బృందావన్ రిఫ్రెషర్స్ అయినా గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం శ్రీకృష్ణ విలాస్ ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్ 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో కాలర్స్ 4692696476
4: అమ్మా Saturday movie?
5: Mm-mm. Manabadi class.
4: Mama. Old Mithano had a farm.
5: Uppu Kappu Rambu. Telugu Padhyam Cheppu.
4: Uppu Kappu Rambu.
5: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu kaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.

Good morning.

0: కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయి వెళ్లిపోయినట్టు.
1: నీ కల నిజం అవబోతోంది.
0: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
1: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
0: ఇండియా టుడే స్పెషలైజెస్

0: call them at 817-829-8888.
1: Boring long drives ki, tiring work hours ki, Okate solution. Radio Surabhi, Americano Telugu Desam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. తత్ర ఖలు ఈమాని అష్ట ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాదా. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
1: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
4: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
5: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
6: గిల్టీ, యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
7: ఎస్,
6: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
5: What is this address again?
4: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachikaters.com.

0: లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
1: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
0: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
2: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
3: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
1: Sure. How many people are we expecting?
3: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
1: Idi office party aa leka jatra?
3: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
4: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
3: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
1: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
5: Mr. Avinash, మీ మీద ఒక క్షమించడానికి అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
6: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: Yes. ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
2: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
5: What is this address again?
2: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించరాని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్.
3: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
2: ఎస్,
3: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
2: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address?
4: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏ వైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజా ఎసెన్షియల్స్, వన్ నేమ్ టు గో, హరేలి. హరేలి, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్, హెల్ప్ ఇస్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
6: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
7: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
8: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, student insurance, SNR insurance.

0: ఎన్ని స్పెషల్స్ మీద దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళ బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంటీ పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా. ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా. ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com. పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ థాలీ, ఆప్షన్ సి థాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ థాలీ అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, థాలీ అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: celebration knowledge though, neko best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Hi, name me Aarti Patnaik. America lo mottamodati 24/7 radio sarubiyani. Kotta frequency tosna ade 107.9 FM HD3 lo. Mi andaru ee frequency tune chesukoni radio ni vinachu. Good luck radio sarubi.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पडिनचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् वीवीएफ् एग्टेक् ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వీవీఎఫ్ ఎగ్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్ ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ట్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వేర్ కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. Call 469-269-6476.
2: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, hamara bazaar, hamara ghar.

0: సిగరెట్
1: ఇప్పటి నుంచి
0: ఇప్పటి నుంచి నువ్వు చేసినావు కదా,
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, మన దగ్గర నుంచి చెప్పనే లేదు.

0: ఇప్పుడు నువ్వు కూడా.
1: చివరి జీవితాన్ని గుర్తించేసావు కదా జూలియట్,
2: చక్కిలి గింతల కిల్లర్, మిస్సుకు నచ్చిన కిసుల గిచ్చుడు లవ్వర్.

0: సారీ, ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి. నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110. ఆర్
1: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్. ఓకే,
0: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
1: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
0: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
1: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654, ఆర్ విజిట్ astroramji.com.
2: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
3: వాట్ ఆర్ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
4: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సాస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.

మన జీవితంలో ప్రతి పెద్ద విజయం వెనక ఒక చిన్న ఆశ ఉంటుంది. అదే దానికి మొదలు. ఆ కలలే ఈరోజు మన జీవితంలో బ్యూటిఫుల్ అచీవ్మెంట్స్ గా మారుతున్నాయి. ఈ రోజు బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్, ఎవ్రీ స్పెషల్ మైల్ స్టోన్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ టుడే ఐ హ్యావ్ ఎ వెరీ స్పెషల్ విష్. నాకు చాలా ప్రత్యేకమైన వ్యక్తికి, మా అక్కకి, as she celebrates her 40th birthday today, I wish her good health, happiness, peace and countless beautiful memories in the years ahead. 40 years of stories, 40 years of strength, 40 years of love. Happiest birthday to you. Stay blessed. And perhaps ide kada celebrations ante, looking back with gratitude and looking ahead with hope. Moving on, ee week jarpukuntunna konni observances ento chuddam ee paata tarvata.

ఈ పాటలో స్త్రీ స్వభావాన్ని చాలా అందంగా వర్ణించారు. సౌమ్యంగా ప్రవహిస్తూ శక్తిగా నిలబడి జీవితంలో ఎన్నో రూపాలు ధరించి ముందుకు సాగే ఒక నది అని. ఈ ఆలోచనని బలపరుస్తూ స్త్రీ శక్తి దేశాల మధ్యలో శాంతి మరియు మానవ హక్కుల కోసం చేసిన కృషిని గుర్తించడానికి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 2022లో జూన్ 24 ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ ఇన్ డిప్లొమసీ దినంగా ప్రకటించింది. కానీ ఇది కేవలం దేశాల మధ్యలో మాత్రం కాదు, మన జీవితంలో కూడా ప్రతిరోజు ప్రేరణగా నిలిచే స్ట్రాంగ్ విమెన్ అందరి కోసం ఆర్ సిన్సియర్ రెస్పెక్ట్ అండ్ థ్యాంక్స్. టుడే ఆల్సో మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ వరల్డ్ వెల్ బీయింగ్ వీక్. మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

ఈ పాట యుద్ధం లేని శాంతి ఉన్న ప్రపంచం కోసం ఒక ప్రార్థనలాగా అనిపిస్తుంది. వరల్డ్ వెల్బీయింగ్ వీక్ ప్రతి సంవత్సరం జూన్ 24th నుంచి 30th వరకు జరుపుకుంటాం. వెల్బీయింగ్ అంటే మంచి ఆరోగ్యం ఉన్న శరీరం, ప్రశాంతమైన మనసు మరియు మీనింగ్ఫుల్ కనెక్షన్స్. మన ఫోన్స్ కి ఛార్జింగ్ ఎలా అవసరమో మన మనసులకి కూడా రీఛార్జ్ చాలా అవసరం నార్మల్ గా ఫంక్షన్ అవ్వడానికి. లైక్ ఒక చిన్న వాక్, ఒక మంచి కాన్వర్సేషన్, ఒక ఫేవరెట్ సాంగ్, లేక కొంచెం విశ్రాంతి, ఆర్ మేబీ జస్ట్ ఒక కప్ కాఫీ. అండ్ ఇఫ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ ఎమోషనలీ, రిమెంబర్ రీచింగ్ అవుట్ ఫర్ హెల్ప్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ స్ట్రెంగ్త్, నాట్ వీక్నెస్. సో ఈ పాట ఒక రిమైండర్, పీస్ అనేది Within us and around us is true well-being. Wellness anagane naaku gurtochindi enti telsa? SNR Insurance. Planning summer travel or visiting the USA, make sure you are covered with SNR Insurance for medical emergencies, trip cancellations and more, so you can travel with peace of mind. Life can change in an instant, but your health coverage doesn't have to. Lost your job or insurance? SNR Insurance is here to help you find affordable coverage for you and your family. Quickly and stress-free. For health, from health to travel, dental, vision and life insurance, SNR Insurance got you covered. ఈ ఆలోచనని మనసులో పెట్టుకుంటూ ఇంకొక అందమైన పాటతో ముందుకు వెళ్దాం.

0: ఒక ట్రాన్స్ లోకి తీసుకువెళ్లిన ఈ పాట 127 hours మూవీ నుండి. దట్ సాంగ్ రియలీ స్పీక్స్ అబౌట్ హోప్ రైజింగ్ బియాండ్ లిమిట్స్ అండ్ ఇన్ ద సేమ్ స్పిరిట్ విల్ నౌ టాక్ అబౌట్ అనదర్ స్పెషల్ వీక్, అ మెచ్యూర్ రేడియో వీక్ సెలబ్రేటెడ్ ఫ్రమ్ June 22nd త్రూ June 28th ఇన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ కెనడా. అమెచ్యూర్ రేడియో వీక్ అంటే నాలాంటి రేడియో హోస్ట్ గురించి అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇది ఒక లైసెన్స్డ్ కమ్యూనికేషన్ హాబీ మరియు ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ సిస్టమ్. ఇంటర్నెట్ లేకపోయినా సెల్ టవర్స్ లేకుండా కూడా రేడియోస్ మరియు యాంటెనాస్ యూజ్ చేసి మనుషులు లోకల్ గా, గ్లోబల్ గా, కొన్నిసార్లు స్పేస్ లో ఆస్ట్రోనాట్స్ తో కూడా మాట్లాడగలరు. స్టూడెంట్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ లేక ఎవరైనా సరే ట్రైనింగ్ తీసుకుని ఎగ్జామ్ పాస్ అయ్యి లైసెన్స్ పొందితే హ్యామ్ రేడియో ఆపరేటర్ అవ్వచ్చు. ఇది ఒక హాబీ మాత్రమే కాదండోయ్, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో కమ్యూనికేషన్స్ ని నిలబెట్టే ఒక స్ట్రాంగ్ లైఫ్ లైన్ సిస్టమ్. లాస్ట్లీ, ఈ రోజు జరుపుకుంటున్న ఇంటర్నేషనల్ ఫెయిరీ డే గురించి ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుందాం. మీరున్నారు నాతో, మీ వెంకట సుష్మాతో, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 డయాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్. అమెరికాలో తెలుగు నేస్తం, దాట్ సౌండ్స్ లైక్ హోమ్. ఇంకొక విషయం ఏంటంటే, లంచ్ టైం ఎలాగో కాబట్టి మనం అడియార్ ఆనంద భవన్ గురించి తెలుసుకుందాం. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా a2bTexas.com ని విజిట్ చేయొచ్చు, ఆర్ 214-872-2345 కి కాల్ చేయొచ్చు. అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ కావాలి అంటే దాట్ ఈస్ ద రైట్ స్పాట్. కార్ తీసుకుని బయలుదేరండి. స్టే ట్యూన్డ్.
1: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
2: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఘీ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
5: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2bTexas.com, perfect for dine in, take away or full service catering.
6: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
7: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.

చిత్ర గారి వాయిస్. అందరికి పునఃస్వాగతం. మీరున్నారు నాతో, మీ వెంకట సుష్మాతో, ఓన్లీ ఆన్ రేడియో సురభి, అమెరికాలో తెలుగు నేస్తం, దట్ సౌండ్స్ లైక్ హోమ్. ఈ పాటలో ఉన్న ప్లేఫుల్ మ్యాజిక్, డివైన్ ఇన్నోసెన్స్ మరియు ఆ చిన్న ఫ్యాంటసీ వరల్డ్ ఎవ్రీ ఇయర్ జూన్ 24th జరుపుకునే ఇంటర్నేషనల్ ఫెయిరీ డే స్పిరిట్ కి చాలా అందంగా కనెక్ట్ అవుతుంది. చిన్నప్పుడు మనమందరం మ్యాజిక్ ని నమ్మాం, ఫెయిరీ టేల్స్ ని నమ్మాం, ఇంపాసిబుల్ అనిపించే విషయాలు కూడా జరుగుతాయి అని నమ్మాం. ఇంటర్నేషనల్ ఫెయిరీ డే మనకి ఏం గుర్తు చేయాలనుకుంటుందంటే, ఇమాజినేషన్ కి ఏజ్ అనేది ఉండదు అని. అందుకే ఈరోజు మనం ఏం చేయొచ్చు, ఫెయిరీ గార్డెన్స్ క్రియేట్ చేయొచ్చు, చిన్న ఫెయిరీ డోర్స్ డిజైన్ చేయొచ్చు, లేకపోతే ఆ ఫ్యాంటసీ చిన్నప్పటి కలల ప్రపంచంలోకి మళ్లీ ప్రయాణించవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే, మన డైలీ రూటీన్ లో కొంచెం మ్యాజిక్ ని, కొంచెం వండర్ ని మళ్లీ ఆవాహించుకునే రోజన్నమాట ఇది. మరి నెక్స్ట్ అందమైన పాటకి వెళ్ళిపోదామా? ఇన్ ద బ్యూటిఫుల్ మెస్మరైజింగ్ వాయిస్ ఆఫ్

ఆలోచిస్తే మన లైఫ్ లో కొన్ని మ్యాజికల్ థింగ్స్ మాత్రం నిజంగానే ఉన్నాయి. ఒక స్మెల్, ఒక ప్లేస్, ఒక ఫోటో, లేక ఒక ట్యూన్. ఎందుకంటే కొన్ని ట్యూన్స్ కి స్ట్రేంజ్ పవర్ ఉంటుంది. 20 ఇయర్స్ వెనక్కి తీసుకెళ్తాయి. సిచ్యువేషన్స్ మాత్రమే గుర్తు చేయవు, ఆ టైమ్ లైన్ లో అసోసియేట్ అయిన వ్యక్తులు, ప్లేసెస్, ఇన్సిడెంట్స్ అన్నిటి గురించి ఆలోచింపజేస్తాయి. అలాంటి చమత్కారమున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరై ఉంటారబ్బా? నేను ఆల్రెడీ చాలా హింట్స్ ఇచ్చేశాను. మొదటి నుంచి మీరు పాటలు విన్నట్లయితే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. నాకు చెప్పండి, నాతో షేర్ చేసుకోండి. యూ కెన్ రీచ్ మీ ఆన్ 972-636-1966. నేను మీ వెంకట సుష్మ, ఓన్లీ ఆన్ రేడియో సురభి.

అవునండి, దట్ ఈస్ నన్ అదర్ దాన్ ఏఆర్ రెహమాన్. ఎస్, ఆ మూడ్, ఆ ఇమోషన్, ఆ మ్యాగ్నెటిక్ వైబే కదా ఏఆర్ రెహమాన్స్ మ్యాజిక్. 80s 90s కిడ్స్ కి రెహమాన్స్ మ్యూజిక్ అంటే ఇట్స్ యాక్చువల్లీ అ ఫీలింగ్. ఈ రోజు నేను మాట్లాడబోయేది ఆయన అందుకున్న అవార్డ్స్, రివార్డ్స్, ఆస్కర్, గ్రామీస్ అస్సలు కాదు. నేను మాట్లాడబోయేది మెమరీస్ గురించి. రెహమాన్ మ్యూజిక్ అంటే నాకు ఎప్పుడూ సాంగ్స్ గుర్తుకు రావు, ఒక ఫేస్ గుర్తొస్తుంది. స్కూల్ డేస్, సమ్మర్ హాలిడేస్, కాలేజ్ లైఫ్, ఫస్ట్ లవ్, ప్రతి మెమరీకి ఏదో ఒక సౌండ్ ట్రాక్ అటాచ్ అయి ఉంటుంది. అదే ఆయన ప్రత్యేకత. లిరిక్స్ గుర్తులేకపోయినా ట్యూన్ గుర్తుంటుంది, సినిమా మర్చిపోయినా ఫీలింగ్స్ గుర్తుంటాయి. మరి అలాంటి కొన్ని మెమరీస్ ని ఇప్పుడు మళ్లీ విజిట్ చేద్దామా? ఆల్సో నాలాగా ఎవరు అలా ఫీల్ అవుతారు ఏఆర్ రెహమాన్ సాంగ్స్ గురించి నాకు కాల్ చేసి చెప్పండి 9726361966 కి.

0: వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం చిన్న కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్లే ముందు ఐ వుడ్ వాంట్ టు గివ్ యూ లంచ్ ఆప్షన్స్. మైత్రీస్ రెస్టారెంట్ హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్ తో అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ ని సర్వ్ చేస్తున్న హిల్ టాప్. మీరు ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే ఎర్వింగ్, సౌత్ లేక్ ఆర్ ఫ్రెస్కో, ఇన్ని ఆప్షన్స్ అన్నమాట. సో వెళ్ళి ఎంజాయ్ చేయండి ఇంకా లంచ్ చేయని వాళ్ళు. యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3 డయాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్ అమెరికాలో. తెలుగు నేస్తం దట్ సౌండ్స్ లైక్ హోమ్. మీరున్నారు నాతో, మీ వెంకట సుష్మాతో. ఏఆర్ రెహమాన్, నా లైఫ్ కి మనం అనొచ్చా ఎలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా నిలిచారో మనం ఇంకా ముందు ముందు చూడబోతున్నాం. స్టే ట్యూన్డ్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 2 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్ సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్.

0: Puja Essentials, one name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
0: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యు ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
3: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
0: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

Can you believe ఈ ఎయిర్టెల్ ట్యూన్ లివ్ ఎవ్రీ మూమెంట్ వచ్చి 24 ఇయర్స్ అయింది, ఇంకా ఎంత ఫ్రెష్ గా ఉంది కదా. ఈ ట్యూన్ హమ్ చేయని వాళ్ళంటూ ఉంటారా అసలు? ఫనీ థింగ్ ఏంటంటే, మా చిన్నది 5 ఇయర్ ఓల్డ్, అది ట్యూన్ విని అమ్మా దిస్ ఇస్ సో నైస్ అంటుంది. జనరేషన్స్ మారాయి, ఫోన్స్ మారాయి, టెక్నాలజీ మారింది, కానీ ఆ ట్యూన్ మాత్రం అలాగే ఉంది. అండ్ ఎయిర్టెల్ కూడా ఇప్పటికీ ఆ ఒరిజినల్ మెలడీనే వాడుతున్నారు, టైం టు టైం కొంచెం రిఫ్రెష్ చేస్తున్నారు, కానీ సోల్ మాత్రం అదే. అది మన రెహమాన్స్ మ్యాజిక్. మరి నరసింహ గురించి అయితే ఇంకా చెప్పక్కరే లేదు. నేనైతే మా ఇంట్లో ఆ టైంలో అమ్మ, నాన్న, సిబ్లింగ్స్ ఎవరైనా ఏదన్నా పని చెప్పారనుకోండి, అంతే ఆ యాక్షన్ చేస్తూ నా దారి రాహదారి, బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే అని ఒక డైలాగ్ ఒకటి వెళ్ళిపోయేదాన్ని. ఎంతమంది చేశారు అలా నాలాగా? ఇంకొక సీన్ గుర్తుందా, తలైవర్ చైర్ పుల్ చేసి అలా స్టైలిష్ గా కూర్చునే సీన్, అవి కూడా చేశాను నేను. కాల్ చేసి మాట్లాడుకుందాం. టాక్ టు మీ 1972-636-1966. మీరున్నారు నాతో, మీ వెంకట సుష్మాతో, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. దట్ సౌండ్స్ లైక్ హోమ్.

ఈ పాటలు వింటుంటే నాకు గణేష్ ఫెస్టివల్లో డాన్సెస్, మా అక్కతో జామింగ్ సెషన్స్, లిరిక్స్ అర్థం కాకపోయినా ఊర్వశి ఊర్వశి పాటను పాడుతూ ఎంత ఎంజాయ్ చేశామో ఆ టైమ్సే గుర్తొస్తున్నాయి నాకు. నాకే కాదు, మై హస్బెండ్ వాజ్ షేరింగ్ వన్ ఇన్సిడెంట్. లైక్ అప్పట్లో మూవీస్ కి 2-3 times పోవడం ఇస్ నాట్ ఎ కామన్ థింగ్ కదా. సో ఊర్వశి ఊర్వశి ఆ సాంగ్ ఇనిషియల్ గా వస్తుంది కదా, దానికి ఎంత క్రేజ్ అంటే ఆడియో అండ్ వీడియో. ఫస్ట్ డే వెళ్ళినప్పుడు దేవర్ లేట్ అంట, స్టార్టింగ్ మిస్ అయిపోయింది, వెళ్ళింది ఆ బిట్ కోసమే మిస్ అయిపోయింది. తర్వాత ఇంకా బ్రతిమాలి బ్రతిమాలి వాళ్ళ అమ్మని మళ్లీ వెళ్లారంట. అన్ఫార్చునేట్లీ ఆ బస్సెస్ ఎక్కి వెళ్లి ఆ డిస్టెన్స్ వల్ల హీ మిస్డ్ ఇట్ అగైన్. ఐ మీన్ ఇమాజిన్, హీ స్టిల్ రిమెంబర్స్ దట్. సో పాట అనగానే ఆ మెమరీ అలా ఫ్లాష్ అయిపోయింది అంతే. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, మనం ఇక్కడ సినిమా స్టోరీస్ గురించి మాట్లాడట్లేదు, మన స్టోరీస్ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ సాంగ్స్ అలా అల్లుకుపోయాయి మన మెమరీస్ తో. ఇక ఇంకా మాట్లాడుకుందాము, కానీ అంతకంటే ముందు నా గురించి నేను చెప్పాల్సింది ఒక విషయం ఉందన్నమాట. నేను దూరదర్శన్ బ్యాచ్, అంటే లేటర్ డిడి మెట్రో బ్యాచ్ కూడా. బహుశా నేను సెకండ్ గ్రేడ్ లో ఉంటా అనుకుంటా. మా అమ్మ మా మీద కరుణించి పోనీలే అని కనెక్షన్, స్టార్ కనెక్షన్ ఇప్పించింది. అంతే, నెక్స్ట్ 2-3 days ఉలుకు పలుకు లేదు, మేము అలా టీవీకి అతుక్కుపోయి ఉన్నాం అంతే. 4th day కనెక్షన్ కట్. ఇప్పుడు ఈ కన్ఫెషన్ ఎందుకంటే పోను అర్థమవుతుంది మీకే. నేను మీ వెంకట సుష్మ, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. ఇప్పుడు కొంచెం ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే మెమరీస్ వైపు వెళ్దాం. నాకు తెలిసి దూరదర్శన్ బ్యాచ్ వాళ్ళకి ఒక కామన్ మెమరీ ఖచ్చితంగా ఉంటుంది. August 15th అయినా January 26th అయినా రోజా సినిమా చూడకుండా ఉండడం సాధ్యం లేదు. మరి ఆ ఫేజ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ నేను ఆలోచిస్తుంటే నాకు ఇంకొక పాట గుర్తొచ్చింది, వినిరండి, మనం మళ్ళీ మాట్లాడుకుందాం.

ఒరిజినల్ వందే మాత్రం పాట మనకి కొత్త కాదు. స్కూల్లో విన్నాం, పాడాం, మనకు బాగా తెలుసు. కానీ టు కమమరేట్ ద 50th యానివర్సరీ ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్, ఏఆర్ రెహమాన్ వందే మాత్రం అనే ఆల్బమ్ రిలీజ్ చేశారు. దాట్ వాజ్ ఎ డీప్ లవ్ లెటర్ ఫ్రమ్ ఎ చైల్డ్ టు ద మన భారత భూమి, మన భారత మాత. అప్పటి మూవీ సాంగ్స్ లో ఇమ్మర్స్ అయి ఉన్న నాలాంటి యంగ్ మైండ్స్ కి ఆ ఒరిజినల్ వందే మాత్రం మీద క్యూరియాసిటీ పెంచింది. నాకు ఇంకా క్యాసెట్ కవర్ గుర్తుంది, జస్ట్ ఆ ట్రై కలర్ ఫ్లాగ్ అండ్ ఆ వీడియో బ్యూటిఫుల్లీ షాట్. కానీ అంతకన్నా ఎక్కువ గుర్తుండేది ఏంటి తెలుసా? ఆ పేట్రియాటిక్ ఫీలింగ్ ఎలా మనలో రేకొల్పుతారు అనేది. వందే మాతరం ఆల్బమ్ వాజ్ అండ్ స్టిల్ ఒక వేరే లెవెల్ అంతే. నెక్స్ట్ నా సమ్మర్ హాలిడేస్ మెమరీస్ గురించి మాట్లాడతా, మీరు కూడా గుర్తు తెచ్చుకోండి అండ్ నాతో షేర్ చేసుకోండి.

0: ఈ పాటతో ఈ మూవీతో అసోసియేట్ అయిన మెమరీస్ వచ్చి గుర్తొచ్చి మీకు ఒక పెద్ద స్మైల్ వచ్చింది కదా. అండ్ ఆ స్మైల్ అలాగే ఉండాలంటే ఒక ఆప్షన్ ఏంటి తెలుసా? డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తుంటే ఇప్పుడు కంప్లీట్ గా డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే ఓన్లీ $49. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ మిస్ అవ్వకండి. కాల్ టుడే 9724845400 or visit them at 3234 Forest Lane, Dallas, Texas. Meer vintunnaru Radio Sirabi 107.9 FM HD3, Dallas's number 1 Telugu radio station. America lo Telugu nestam that sounds like home. Meer unnaru naato, mee Venkata Sushma tho. AR Rahman songs ni నా మెమరీ.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
1: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com.
3: hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: Kavintalaki Kerintalaki. Care of address? Radio Sirabhi.
7: Radio Sirabhi. KDXX 107.9 FM HD3. Louisville, Texas. America lo Telugu Nestam.
8: You're listening to Radio Sirabhi 107.9 FM HD3.
0: Welcome back. సో నేను సమ్మర్ హాలిడేస్ విశేషాలు చెప్తానన్నాను కదా నా లైఫ్ లోవి. సో హాలిడేస్ అంటే నాకు గ్రాండ్ పేరెంట్స్ హౌస్ లో జెమినీ అండ్ ఈటీవీ ఒక కోర్ మెమరీ. 2 సినారియోస్ గురించి చెప్తా మీకు. ఒకటి, ఎంతమందికి జెమినీలో బయోస్కోప్ గుర్తుంది? అండ్ జెమినీలోనే ఎనీ అవార్డ్ షో ఆర్ ఏదైనా ఒక స్పెషల్ గెస్ట్ ని స్టేజ్ మీద పిలవడానికి వచ్చే మ్యూజిక్ ఏదో గుర్తుందా? ఇది విని నాకు చెప్పండి మీకు గుర్తుందో లేదో అని.

గుర్తుపట్టారా ఈ మ్యూజిక్? నాలా ఎంత మందికి ఇది ఒక మెమరీ. ముత్తు మూవీ నుండి ఈ తలైవర్ ఇంట్రో మ్యూజిక్ అది. గెస్ వాట్, ఆ బయోస్కోప్ లో వచ్చే ఈ తీతి అని సాంగ్ ఫ్రమ్ దొంగ దొంగ అండ్ ముత్తు రెండు ఏఆర్ఆర్ క్రియేషన్స్. ఈ బిట్ అసలు నాకు గుర్తొచ్చినప్పుడల్లా, నేను చెప్పా కదా మా గ్రాండ్ పేరెంట్స్ వారి ఇంటికి వెళ్లిపోతాను, అక్కడ జెమినీ టీవీలో అలా ఫ్యాన్ కింద ఒక పిల్లో వేసుకొని ఎంజాయ్ చేసిన మూవీ టైం. మా తాత రోజు తీసుకొచ్చే పాలకోవ, ఫ్రెండ్స్ తో ఆడుకున్న గేమ్స్, నాట్ జస్ట్ సాంగ్స్ అండి, ఆ టైంలో జరిగిన అన్ని మెమరీస్ అలా గుర్తొచ్చేస్తాయి. దట్ ఈజ్ మై కనెక్షన్ విత్ ఏఆర్ఆర్స్ మ్యూజిక్. మీరు కూడా ఎవరైనా ఇలా కనెక్ట్ అవుతారా? నెక్స్ట్ మెమరీ ఏంటంటే, ఈ పాట విన్నాక చెప్తా మీలో ఎంతమంది కనెక్ట్ అయ్యారో నాకు చెప్పండి, నాతో షేర్ చేసుకోండి. యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3, డయాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్. నేను మీ వెంకట సుష్మా.

ఎగ్జాక్ట్ సేమ్ ఫీలింగ్ ఉండేది. అమ్మమ్మ తాతయ్య నాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పచ్చని చేలులో తిరగడం, డైరెక్ట్ గా భూమి నుండే ఆ చెనిక్కాయలు తీసి ఒల్చుకొని తినడం, చెట్టు కింద మంచం వేసుకొని అలా పడుకోవడం, పెద్ద చెట్టుకి ఒక పెద్ద ఉయ్యాల వేసి వన్ డే అందరు గ్యాదర్ అయ్యి పెద్ద చిన్న అని లేకుండా అందరూ స్వింగ్ చేయడం, అందరూ ఎంజాయ్ చేయడం, టుగెదర్ వండుకొని తినడం, ఫీల్డ్లో క్రికెట్ ఆడడం, బావిలో ఈత నేర్చుకోవడం, అలా అరుగు మీద సాయంత్రం అవ్వగానే రిలాక్స్ అవ్వడం, కోడిపిల్లల్ని తరమడం. హౌ ఐ మిస్ దోస్ కేర్ ఫ్రీ టైమ్స్. ఇంకా అంబ్రెలా గుర్తుందా మీకు? దోస్ హ్యాండ్స్ ఫ్రీ ఎలాస్టిక్ అంబ్రెలాస్, కలర్ఫుల్ వన్స్. మామూలుగా అడుక్కోలేదు మా అమ్మని కొనిపెట్టమని. మీకేమేం గుర్తొస్తున్నాయి? మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారా? మీ గ్రోయింగ్ అప్ స్టేజెస్ కి వెళ్ళిపోతున్నారా? మూవింగ్ ఆన్, నెక్స్ట్ ఈ పాటలు విన్నాక మాట్లాడుకుందాం.

ఈ సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు నేను కాలేజ్ లో లేను, స్కూల్లోనే ఉన్నా. కానీ కాలేజ్ స్టైల్ చూస్తే అబ్బాయిలు కాలేజ్ కి చదవడానికి వెళ్తారా లేక స్టైల్ చూపించుకోవడానికి వెళ్తారా అని డౌట్ అయితే వచ్చింది. ఆ యాటిట్యూడ్, ఆ గ్యాంగ్, ఆ ఫన్ అండ్ మెరుపు కలలకి వస్తే అమ్మాయిల వరల్డ్ మొత్తం కలర్ఫుల్ గా, డ్రీమీగా అనిపించేది. అప్పట్లో కాలేజ్ అంటే ఏం తెలియదు నాకు. కానీ ఈ సాంగ్స్ చూసి మాత్రం పెద్దయాక లైఫ్ బాగుంటుందేమో అనిపించింది. అండ్ ఆనెస్ట్లీ రెహమాన్ ఆల్బమ్స్ లో నాకు నచ్చిన విషయం ఏంటంటే సాంగ్స్ వినడం అయిపోయిన తర్వాత కూడా ఆ ఫీలింగ్ మాత్రం మన దగ్గరే ఉండిపోతుంది. అదే కదా ఆయన బ్రిలియన్స్ అసలు. ఓకే, ఇంకా మూవింగ్ ఆన్. ఈ విషయం నేను నా కాలేజ్ డేస్ పాస్ అయ్యాక రిలైజ్ అయిన విషయం ఏంటంటే హై ఆన్ హార్మోన్స్ ఉన్నప్పుడు యునో దానికి రిలేటెడ్ గా బోత్ ద జెండర్స్ అమ్మాయి అబ్బాయి వాళ్ళకి రిలేటెడ్ గా ఈ పాట.

0: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం దట్ సౌండ్స్ లైక్ హోమ్. మీరున్నారు నాతో, మీ వెంకట సుష్మతో. నాతో మాట్లాడాలనుకుంటే 9726361966 కి కాల్ చేయండి. స్టే ట్యూన్డ్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 3 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
3: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే.
4: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
5: Swami Gar-

0: నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
1: నీ కల నిజం అవబోతోంది.
0: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
1: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
0: ఇండియా టుడే స్పెషలైజెస్.

0: call them at 817-829-8888. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు రేడియో సిరబి 107.9 FM, HD3 డాలసెస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్. అమెరికాలో తెలుగు నేస్తం. ఈ రోజు మనము ఏఆర్ రెహమాన్ మన అని చెప్పొచ్చు అనుకుంటా, మన లైఫ్ లోని ప్రతి ఫేజ్ లో ఎలా అల్లుకుపోయారు, ఇమ్ముడుకుపోయారు అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ ఏంటో తెలుసా? ప్రేమ, లవ్, కాదల్. వినేసి రండి ఈ పాటలు.

అప్పుడున్న మూవీస్ ట్రెండ్ ఏంటంటే లవ్ స్టోరీస్ అంటే కొంచెం డ్రామా, హీరోకి కొంచెం బిల్డప్, ఇలాంటివన్నీ ఉండాలన్నమాట. కానీ సఖీలో మాత్రం చిన్న చిన్న మూమెంట్స్, ఒక లుక్, ఒక స్మైల్, ఒక స్మాల్ హగ్, ఆ ట్రైన్ జర్నీలో లుక్స్, ఆ విరహం, ఆ వెయిటింగ్, అంతే. అంతా చాలా రియల్ గా అనిపిస్తుంది నాకు. ఐ మీన్ వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ గురించి చెప్తున్నా. అగైన్ ఫ్యామిలీ డ్రామా కూడా, ఇట్ వాజ్ సో న్యాచురల్ అండ్ సో రిలేటబుల్. అసలు అదంతా మన మణిరత్నం గారి టాలెంట్. మనలో చాలా మంది కూడా ఇలాంటి లవ్ స్టోరీ మనకు కూడా ఉంటే బాగుంటుంది కదా అని లేటర్ ఆన్ అనిపించింది కదా. నాకైతే ఖచ్చితంగా అనిపించింది, ఏదో కొన్ని సీన్స్ అన్నా అలాగే నా లైఫ్ లో జరగచ్చు కదా అని. ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అంటే కాంబినేషన్ గురించి. మన ఏఆర్ఆర్ వర్కింగ్ విత్ మణిరత్నం, శంకర్ అండ్ రాజీవ్ మీనన్, వాళ్ళు ఒకరి మనసు ఒకరు పర్ఫెక్ట్ గా చదవగలరు. మైండ్ రీడింగ్ కూడా, లేకపోతే సాంగ్స్ వింటే విజువల్స్ ఎలా గుర్తొస్తాయి, విజువల్స్ చూస్తే మ్యూజిక్ ఎలా వినిపిస్తుంది. వాళ్ళ పెయిరింగ్ ఎలాంటిదో తెలుసా, కాఫీకి ఒక అరోమా లాంటిది, లేకపోతే తొలి వర్షానికి వచ్చే మట్టి వాసన లాంటిది. ఈ ఆడియో వీడియో మెమరీస్ ని కూడా అలా సెపరేట్ చెయ్యనే లేం. అండ్ వన్ మోర్, జీన్స్ గురించి చెప్పాలంటే నాకు ఒక టూ మెమరీస్ గుర్తొస్తున్నాయి. ఒకటి ఏంటంటే, నేను ఈ వీడియో చూసినప్పుడు నా లైఫ్ టైమ్ లో ఎప్పుడైనా ఒక్కసారైనా ఈ సెవెన్ వండర్స్ అన్ని విజిట్ చేయాలి అని మాత్రం బాగా గట్టిగా అనుకున్నా. ఇంకొకటి ఏంటి తెలుసా, ఆ స్పెషల్ పర్సన్ నా లైఫ్ లో కనిపించినప్పుడు కానీ, యూనో ఆ ఫీలింగ్స్. అప్పుడల్లా నా బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసా నడిచేది, ఈ జీన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మీలో ఎంతమందికి అలా జరిగింది? ఎనీవేస్, అందుకే ఒక స్పెషాలిటీ. మనం జస్ట్ సాంగ్స్ గురించి మాట్లాడుకోము, ఓల్డ్ ఏఆర్ రెహమాన్ సాంగ్స్, గ్రోయింగ్ అప్ ఏజ్ లో విన్న ఏఆర్ రెహమాన్ సాంగ్స్ అంటే. మనమంతా ఆల్బమ్స్ నే ప్రేమించాం, అంత పవర్ఫుల్ అండ్ అంత మెస్మరైజింగ్ ఆల్బమ్స్ అంతా. ఆల్ రైట్, నెక్స్ట్ అప్ పాట నాకు చాలా చాలా చాలా ప్రత్యేకమైన పాట. స్వర్గంలా అనిపించే మెలడీ, ఇంకా చిత్రమ్మస్ వాయిస్. విని వచ్చేయండి, మాట్లాడుకుందాం.

ఈ పాట ఓకే కన్మణి తమిళ్లో అండ్ తెలుగులో ఓకే బంగారం మూవీ నుండి. ఈ మూవీ అండ్ సాంగ్స్ హోల్డ్ వెరీ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు ఐ జస్ట్ గాట్ ఎంగేజ్డ్ అండ్ పెళ్ళయ్యాక ఐ థింక్ ఒక 1 వీక్ ముందే మూవీ రిలీజ్ అయింది. అండ్ మేము యాజ్ ఎ కపుల్ ఫస్ట్ టైం ఈ మూవీని చెన్నైలో చూసాం. ఆ మూవీ చూశాక దాని తర్వాత బీచ్ లో ఒక వాక్, ఆ ఫీలింగ్ ఇంకా ఇట్స్ సో వివిడ్ తెలుసా. ఐఎమ్ ష్యూర్ ఆఫ్టర్ మూవీ ఎఫెక్ట్ ఆ మూమెంట్ ఫీల్ ని ఇంకా ఆంప్లిఫై చేసింది నాకు. ఆ ఫీల్ ని కొద్దిసేపు పాటు ఇంకా అలాగే కంటిన్యూ చేస్తూ ఈ పాట.

ఎవరికైనా సాంగ్ రిక్వెస్ట్ ఉంటే, ఎవరికైనా డెడికేట్ చేయాలనుకుంటే, మీ చైల్డ్హుడ్ మెమరీస్ ఆర్ గ్రోయింగ్ అప్ ఏజ్ ని గుర్తు చేసే సాంగ్స్ ఉంటే నాకు చెప్పండి, తప్పకుండా ప్లే చేస్తాను. యూ కెన్ రీచ్ మీ ఆన్ 972-636-1966.

0: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
0: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
1: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
0: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
1: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514.
3: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో సర్వే అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు, అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సర్వే.
4: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

వెల్కమ్ బ్యాక్. మీరున్నారు నాతో, మీ వెంకట సుష్మాతో, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3, డయాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్. అమెరికాలో తెలుగు నేస్తం, దట్ సౌండ్స్ లైక్ హోమ్. ఈ రోజు మనము ఏఆర్ రెహమాన్ మన లైఫ్ లో, స్పెసిఫిక్ గా నా లైఫ్ లో ప్రతి ఫేజ్ లో ఎలా కనెక్ట్ అయి ఉన్నారు, ఎలా అల్లుకొని ఉన్నారు, ఆయన మ్యూజిక్ నా లైఫ్ ని అప్పుడు ఇప్పుడు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఆర్ యునో నాతో ఎలా ఉంది, దీని గురించి మాట్లాడుకుంటున్నాం. హోప్ఫుల్లీ మీ అందరికి కూడా ఏఆర్ రెహమాన్ అలాగే కనెక్ట్ అయి ఉన్నారని అనుకుంటున్నాను. మీకెవరికైనా స్పెషల్ సాంగ్ డెడికేషన్ ఏమున్నా నాకు కాల్ చేయండి 9726361966 కి. ఇంకా కొన్ని పాటలు ఎంజాయ్ చేద్దాం.

ఆ వీణ బిట్, సింగర్స్ కామ్ వాయిస్, విరామంలో కూడా ఇంత జెన్ ఫీల్ వస్తుందా? ఓయా రెహమాన్, మీ వల్లే సాధ్యం. జెన్ అనగానే నాకు ఇంకోటి ఏం గుర్తొచ్చింది తెలుసా అండి? రాధాకృష్ణ టెంపుల్, శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం. రాధాకృష్ణ టెంపుల్ ఇన్ ఆలన్, టెక్సస్ ప్రౌడ్లీ ఇన్వైట్స్ యూ టు ద గ్రాండ్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం, ద సీక్రెట్ ఇన్స్టలేషన్ ఆఫ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగృహం. జులై 1 నుండి జులై 5 వరకు ఎక్స్పీరియన్స్ 5 స్పిరిచువల్లీ అప్లిఫ్టింగ్ డేస్ ఫిల్డ్ విత్ వేదిక్ రిచువల్స్, హోమమ్స్, డివోషనల్ ప్రోగ్రామ్స్ అండ్ బ్లెస్సింగ్స్. ఆల్ డివోటీస్ అండ్ ఫ్యామిలీ ఆర్ వెల్కమ్. డొనేషన్స్ అండ్ స్పాన్సర్షిప్స్ ఆర్ వెల్కమ్. విజిట్ www.radhakrishnatemple.net ఫర్ డొనేషన్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. You can visit them. And Radha Krishna Temple is in Allen. And this program is from July 1st to July 5th. Adi annamata. Like I said, meek evarikaina edaina song request unte na call cheyandi 972-636-1966. Let's continue this magic.

నిజం చెప్పనా, బాంబే అప్పట్లో నేను విన్న పాటలన్నీ ఆ ఉరికే చిలక ఒకటి, ఇంకోటి అరబిక్ కడలందం, యూనో బీట్స్ ఉన్న పాట ఒకటి, ఇంకోటి ఫుల్ ఇమోషనల్ గా విన్న పాట. నేను మేబీ ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ వరకు ఐ నెవర్ అప్రీషియేటెడ్ బాంబే థీమ్ మ్యూజిక్. అది వింటే మనకు ఆటోమేటిక్ గా కళ్ళ నీళ్ళు కారుతాయండి. దాట్ ఇమోషనల్ దాట్ థీమ్ ఇస్. అండ్ ఈరోజు ఒక విషయం చెప్పనా, నాకు ఎంత కష్టంగా ఎంత బాధగా ఉందంటే నేను కంప్లీట్ ఆల్బమ్స్ నుంచి జస్ట్ ఒకటొక పాట అలా వెతుక్కుంటూ ప్లే చేస్తుంటే లైక్ ఇట్ ఐ ఫీల్ సచ్ ఇన్జస్టిస్ యూనో. ఆ పాటలు అన్ని ఆల్బమ్ లో అన్ని పాటలు ప్లే చేయాలి, దట్ ఈస్ వాట్ ఇట్ డిజర్వ్స్. ఇంకా మ్యూజిక్ థీమ్ అంటున్నా కదా, అండ్ ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫర్ ఆల్ ద మూవీస్ ఇట్ డిజర్వ్స్ సెపరేట్ షో అండి. అంతే, మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా, ఏదైనా ఏఆర్ రెహమాన్ పాట విన్నారనుకోండి, మీరు మూవీ చూడకపోయినా ఆ పాట విని ఆ సిచ్యువేషన్ ఏముండొచ్చు, ఆ స్టోరీ లైన్ స్టార్ట్ అయ్యి ఎక్కడికి ఎండ్ అవుతుండొచ్చు అనేది మనం ఆల్రెడీ ఒక ఇమాజిన్ చేసేసుకుంటాము. అండ్ చేసుకున్న తర్వాత మీరు యాక్చువల్ గా మూవీ చూసారనుకోండి, వెరీ క్లోజ్ గా ఉంటుంది మీరు ఇమాజిన్ చేసుకున్నందుకు ఆ డైరెక్టర్ విజన్ కి. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఏఆర్ రెహమాన్స్ కనెక్షన్ విత్ ద డైరెక్టర్, కానీ మనకు ఆ కనెక్షన్ అందించడంలో గాని. కానీ నేను మధ్యలో నా కాలేజ్ డేస్ లో ఈ కనెక్షన్ కొంచెం మిస్ అయ్యా. ఎలాగో తెలుసా, ఈ పాట నేను చాలా విన్నా చాలా ఎంజాయ్ చేశా, కానీ ఇది నాకు అంటిల్ రీసెంట్లీ నాకు ఇది ఏఆర్ రెహమాన్ పాట అని తెలీదు. ఐ కన్ఫెస్ట్, వినండి, టోటలీ డిఫరెంట్ గా ఉంటుంది.

ఇందాక నేను అన్నాను కదా, లైక్ నేను కనెక్ట్ మిస్ అయ్యాను అని. ఎందుకంటే నేను అక్కడే ఆగిపోయాను, నాకు ఒక్క విధంగానే కావాలి ఆయన మ్యూజిక్. మొన్న నాకు గమ్మత్తైన విషయం జరిగింది నా పిల్లలతో. రీసెంట్ గా రేడియోలో ఒక పాట విన్నాను, ఏఆర్ రెహమాన్ కాంపోజిషన్, రీసెంట్ టైమ్స్ ది. నాకు నచ్చలేదు. ఆ వెనకాల నుంచి నా పిల్లలు బాగుంది కదమ్మా పాట అన్నారు. నాకు అప్పుడు వెలిగిందనమాట, నేనక్కడే ఆగిపోయాను కానీ ఏఆర్ రెహమాన్ హాస్ బీన్ ఇవాల్వింగ్ అండ్ ఆల్వేస్ లెర్నింగ్. ఏ జనరేషన్ కి ఆ జనరేషన్ తగ్గట్టు మ్యూజిక్ ఆయన కంపోజ్ చేశారు. నాకు నచ్చట్లేదు ఇప్పుడు, కానీ కరెంట్ జనరేషన్ ఈ పిల్లలకి ఆయన మ్యూజిక్ నచ్చుతుంది. దట్ ఈస్ హిస్ స్పెషాలిటీ. ఆల్ రైట్, ఇంకా ఏంటంటే, నేనింకా మీకు బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసిందన్నమాట. షో ముగిసే ముందు ఒక చిన్న హార్ట్ ఫెల్ట్ థ్యాంక్ యూ ఏఆర్ రెహమాన్ గారికి. నా లైఫ్ లో, హోప్ఫుల్లీ మీ అందరి లైఫ్ లో కూడా ఎన్నో మెమరీస్ ని తన మ్యూజిక్ తో టైం స్టాంప్ చేసినందుకు. మా జనరేషన్ కి మాత్రమే కాకుండా ఎవ్రీ జనరేషన్ కి కనెక్ట్ అవుతూ మనసుకి ఒక కామ్, ఒక స్మైల్, ఒక కంఫర్ట్ అండ్ సేఫ్ ఫీలింగ్ ఇచ్చే మ్యూజిక్ క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ. వెయిట్ టు సీ ఏఆర్ఆర్ లైవ్ నెక్స్ట్ మంత్. ఇది నా బకెట్ లిస్ట్ లో ఒక వెరీ స్పెషల్ డ్రీమ్. Until then, thank you for being the soundtrack of my memories. Kaadu kaadu, our memories. Oka smile tho, ide feel tho, nenu mee Venkata Sushma signing off for today. Stay musical, stay classy and keep smiling. You're listening to Radio Surabhi, 107.9 FM, HD3, Dallas's number one Telugu radio station. America lo Telugu nestam,

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ name it, we got it. And that too, just one stop shop, from fresh produce, rotis to everyday puja essentials. One name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: ఈ వీకెండ్ గ్రాసరీస్ ను తీసుకొస్తావా?
1: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
0: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
2: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
0: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సాల్ట్ లేక్ అండ్ మెనీ మోర్.

0: నేను రాఘవ్ పాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్. మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి. 107.9 FM HD3.

0: డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
1: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సాస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
4: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to. Meeku marinta cherukapotham. Keep listening, me Nestam Radio Surabhi.
5: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
6: Oi! లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
7: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
8: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
9: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
10: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654, ఆర్ విజిట్ astroramji.com.

0: నారాయణ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి. రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో

0: Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
4: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
3: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
5: అమ్మా, Saturday movie?
6: Mm-mm, Manapadi class.
5: Amma, old MacDonald had a farm.
6: Uppu kappu rambu. Telugu padyam cheppu.
5: Uppu kappu rambu.
6: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరు ఎక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్.
7: అమ్మ గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, డిసప్పాయింట్ అయి వెళ్ళిపోయినట్టు.
8: నీ కళ నిజం అవబోతోంది.
7: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
8: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.

హలో హాయ్ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సిరిభి డిటోర్. కల్పనకి బదులు ఇవాళ నేను రాజేశ్వరి మీతో పాటు 8 గంటల దాకా ఉండబోతున్నాను. హౌ ఇస్ ఎవ్రీబడి డూయింగ్ అండ్ హ్యాపీ మిడ్ వీక్, హ్యాపీ వెడ్నెస్డే. ఎలా ఉన్నారు అందరూ? హౌ ఇస్ ద వీక్ గోయింగ్? అండ్ ఎండలైతే మండిపోతున్నాయి, మరి సమ్మర్ కదా, తప్పదు బ్యూటిఫుల్ డేస్ డెఫినెట్లీ. మళ్ళీ మళ్ళా అతి త్వరలో అయిపోతాయి. నాకు ఎంత ఎదురు చూస్తాను నేను ఈ సమ్మర్ టైం కోసం, అంతే ఫాస్ట్ గా వెళ్ళిపోతుందని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎనీవే, హౌస్ ఎవ్రీబడి? అండ్ ఇవాళ కొద్దిగా ఆలస్యంగా కార్యక్రమాన్ని మొదలుపెట్టినా సరే, ఇవాళ 8 గంటల దాకా మీతో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుతూ, కొన్ని అప్డేట్స్ మీతో షేర్ చేస్తూ, అండ్ అఫ్ కోర్స్ చుట్టుపక్కల మన ఊర్లో ఏం జరుగుతుంది, ఏమున్నాయి విషయాలు, వాట్ ఈస్ ఇట్ దట్ ఐ నీడ్ టు రిమైండ్ యూ అనే విషయాలు కూడా మీతో షేర్ చేస్తూ, ఐ హ్యావ్ అ స్పెషల్ గెస్ట్ టుడే. అండ్ ఆ గెస్ట్ గురించి నేను మాట్లాడడం తప్ప గెస్ట్ విల్ నాట్ బి ఏబుల్ టు టాక్. సో ఇఫ్ యూ కెన్ టేక్ ఎనీ గెస్సెస్ ఎవరై ఉంటారు ఆ గెస్ట్ అని, డెఫినెట్లీ కాల్ చేయండి 9763619 66. సో ఈరోజు కొన్ని డిఎస్పి సాంగ్స్ వినిపించాలని నాకు చాలా ఆశగా ఉంది, బికాస్ ఐఎమ్ జస్ట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ నేను ఐ హ్యావ్ బీన్ లిసనింగ్ టు డిఎస్పి సడన్లీ ఓవర్ ది లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్. సో ఐ థాట్ ఓకే వై నాట్ ఇవాళ షోలో ఖచ్చితంగా వినిపించేద్దామని. హియర్ ఇస్ ద ఫస్ట్ వన్ దట్ ఐ వాంట్ టు ప్లే ఫర్ యూ. ఈ వెదర్ లో ఈ పాట వింటే మేబీ కొంచెం టైం బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో అని అనుకుంటున్నాను నేను. సో హియర్ యు గో, పాట వినేసి నాకు ఫోన్ చేయండి, సినిమా పేరు తెలిస్తే, అండ్ అలాగే ఇవాళ గెస్ట్ ఎవరు తెలిస్తే, ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు టేక్ ఎ గెస్ట్ కాల్ మీ.

వెల్కమ్ బ్యాక్ టు సిర్వి డిటోర్ విత్ మీ రాజేశ్వరి. అండ్ ఒకసారి క్విక్లీ ఊళ్ళో ఏం జరుగుతోంది అన్న విషయాలు మనకి ఇంపార్టెంట్ గా తెలుసుకోవలసిన విషయాల గురించి మాట్లాడేసుకుందాం. రాధాకృష్ణ టెంపుల్ అలన్ లో ఉన్న రాధాకృష్ణ టెంపుల్ లో జూలై 1 నుంచి జూలై 5 దాకా, అంటే ఇంకొక 6 ఒక వీకెండ్ మాత్రమే ఉంది మనకి. నెక్స్ట్ వెన్స్డే నుంచి కార్యక్రమాలు కొనసాగుతాయి. ఒక 5 పాటు 1 నుంచి 5 దాకా వెంకటేశ్వర స్వామి మూల విరాట్ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది. అలాగే మంచి మంచి కార్యక్రమాలతోటి ఈ 5 కూడా చాలా స్పిరిచువలీ అప్లిఫ్టింగ్ డేస్ ని అందించబోతున్నారు. వేద మంత్రోచ్చారణలతోటి కార్యక్రమాలు జరుగుతాయి, హోమాలు ఉంటాయి, రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. అండ్ ఆల్సో దే హ్యావ్ ఫుడ్ ప్రసాదం కింద వాళ్ళు అన్నదానాలు చేస్తున్నారు. మొత్తం ఐ థింక్ 5 కూడా అక్కడ లంచ్ అండ్ డిన్నర్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి సర్వ్డ్. సో డెఫినెట్లీ యూ మస్ట్ గో విత్ యువర్ ఫ్యామిలీ, మేక్ ఏ టైమ్. మీ ఇంట్లో కనుక పెద్దవాళ్ళు ఉంటే ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఈ కార్యక్రమాల్లో ఖచ్చితంగా భాగస్వాములు అవ్వండి, స్వామివారి ఆశీస్సులకి పాత్రలు కండి. అండ్ ఈవెంట్ కి సంబంధించి డొనేషన్స్ కానీ స్పాన్సర్షిప్స్ కానీ ఇలా ఇతర వివరాలు ఏవి కావాలన్నా రాధాకృష్ణ టెంపుల్ .net అది మీరు రీచ్ అవ్వాల్సిన వెబ్సైట్ ఫర్ డొనేషన్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. అగైన్ రాధాకృష్ణ టెంపుల్ ఆలన్ లో ఉన్న రాధాకృష్ణ టెంపుల్ లో ఈ కార్యక్రమాలు జూలై 1 నుంచి జూలై 5 దాకా జరగబోతున్నాయి. అది విషయం. ఓకే, సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అక్రాస్ ద వరల్డ్ అంటే చాలా జరుగుతుంది, ఆఫ్ కోర్స్ యాజ్ ఆల్వేస్. బట్ దిస్ ఇస్ సమ్మర్ టైమ్, సో హాలిడే టైమ్ సీజన్, హాలిడే సీజన్, లాట్ ఆఫ్ పీపుల్ గోయింగ్ ఆన్ వెకేషన్. అండ్ ఇవాళ పొద్దున్న 5 ఐ థింక్ అరౌండ్ 5:30 వీ వర్ డ్రైవింగ్ టు ఎయిర్పోర్ట్ టు డ్రాప్ ఆఫ్ మై సన్ ఫర్ ట్రావెల్. ఎంత బిజీగా ఉండిందంటే రోడ్స్ మొత్తము, ఈ లూయిస్విల్ నుంచి ఆల్ ద వే లవ్ ఫీల్డ్ దాకా ఇట్ వాజ్ సో మచ్ ట్రాఫిక్. నాకు అసలు అర్థం అవ్వలేదు ఏంటి ఈ టైంలో, లిటరలీ 5:15 ఆ టైంలో, ఈ టైంలో ఇంత ట్రాఫిక్ ఏంటి అని అనిపించింది నాకు. రియలీ అలాగే ఉంటుంది మన అంటే, నేను ఐ డోంట్ గో ఆన్ ద రోడ్ అట్ 5 ఇన్ ద మార్నింగ్ ఆఫ్ కోర్స్. బట్ దెన్ దట్ రిమైండెడ్ మీ ఆఫ్ మై లాంగ్ లాంగ్ బ్యాక్ ఐ యూస్ టు ట్రావెల్ డ్రైవ్ టు హ్యూస్టన్ ఇలా ఎర్లీ మార్నింగ్ ఒక్కొక్కసారి, అది గుర్తొచ్చింది నాకు. కానీ టూ మచ్ ట్రాఫిక్ రైట్ ఇన్ ద మార్నింగ్, డాలస్ లో జనాలు ఎంత పెరిగిపోయారు అనడానికి ఇంకొక నిదర్శనం అది. ఎనీవే, విల్ టాక్ మోర్, విల్ టాక్, విల్ టేక్ ఎ లుక్ ఎట్ ద ట్రాఫిక్ సీన్ ఆల్సో ఈ పాట తర్వాత. సినిమా పేరు తెలిస్తే స్టూడియోకి ఫోన్ చేయండి 9726361966.

Catalina, we've been really

హ్యావ్ యూ ఎవర్ థాట్ ఒక హిస్టారికల్ మూమెంట్స్ ఉంటాయి కదా, లైక్ అంటే ఇప్పుడు చరిత్రలో సో అండ్ సో డేలో సో అండ్ సో ఇది జరిగింది అని, ఆర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మధ్యలో రీల్స్ వచ్చాయి చూడండి, ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో అబౌట్ ఇట్, కానీ పీపుల్ వుడ్ జస్ట్ ట్రై టు ప్రిటెండ్ లైక్ అది ఏఐ బేస్డ్ రీల్స్ అనమాట. అవి పాత రామారావు గారి సినిమా షూటింగ్ లేకపోతే మాయాబజార్ షూటింగ్ లోనో వాళ్ళు కూడా వెళ్ళినట్టుగా అట్లా దట్ కైండ్ ఆఫ్ అ థాట్ లో హిస్టరీలో చాలా సిగ్నిఫికెంట్ గా జరిగిన ఏదైనా ఒక రోజుని డిడ్ యూ ఎవర్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ వేర్ వుడ్ యూ లైక్ టు గో, విచ్ ఆఫ్ సచ్ హిస్టారిక్ డే వుడ్ యూ లైక్ టు బీ పార్ట్ ఆఫ్, విచ్ ఆఫ్ సచ్ హిస్టారిక్ మూమెంట్ వుడ్ యూ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్, యూ జస్ట్ థింక్ అబౌట్ ఇట్ ఏమొస్తుంది ఫస్ట్ మైండ్ లోకి, ఐమ్ జస్ట్ క్యూరియస్. నాకైతే క్లియర్ గా ఒక డే వస్తుంది ఎవ్రీ టైమ్ అట్లాంటి థాట్ వస్తాయి. సో మీకేమొస్తుంది, నాకే డే వస్తుంది అనేది కసిపిల్ల చెప్తా, బట్ ఐ వుడ్ లైక్ టు నో ఫ్రమ్ యూ. 9726361966 లెట్ మీ నో వాట్ ఈస్ దట్ డే దట్ యు వాంట్ టు బీ పార్ట్ ఆఫ్. ఒక్కసారి చరిత్రలో వెనక్కి వెళ్తే ఆ రోజు ఏ రోజు అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు. Maitri's Indian restaurant, you know that it is located in Irving in a beautiful hilltop location with amazing views, spacious patio seating, and friends and family tho chillavadanikani or meeru mee family ki sambandhinchi special occasions celebrate cheskovadanikani, this is the perfect destination. From morning breakfast to lunch buffet to evening snacks to happy dinner time, prati bite lo authentic Indian taste guaranteed. అంతేకాదు మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ అన్నిటి కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. డెఫినెట్లీ విజిట్ మైత్రీస్ ఇండియన్ కుజీన్, నౌ సర్వింగ్ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. ఓకే, సో ఐ వుడ్ లైక్ టు హియర్ ఫ్రమ్ యూ, వాట్ ఈస్ దట్ హిస్టారికల్ డేట్ దట్ యూ వాంట్ టు బి పార్ట్ ఆఫ్. 9726361966. ఈ పాట వినండి, అలా కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్ళి ఇలా వచ్చేసేయండి. బ్రేక్ అవ్వగానే మనం ట్రాఫిక్ సిచ్యువేషన్ ఏంటో చూసేద్దాం. And here is another DSP. Like I said, ivvala enduko couple of DSP songs vinipinchalanundi. Meer inke emana velalanukunte of course call cheyochu. 9726361966. This is Drive Time, so it is your time.

0: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
1: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
0: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
1: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
0: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
2: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
3: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్ టెక్సాస్, అమెరికాలో తెలుగు నేస్తం.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani pandinche vidhanam, ivanni kuda chodavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Vallembari Farms, visit vvfagtech.com or call 848-244-0213. Main naluguru eppudu restaurant kellalanukunna pedda challenge, endukante okalaki vegetarian kavali, okalaki non veg kavali, okalaki spicy kavali, okalaki chinese kavali. Ela one solution, all varieties in one place. Swadeshi restaurant, taste lo og, quality lo og, quantity lo kuda full mass og. నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసినెట్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.

Welcome back again to Surabhi Detour. ఇంతకుముందు మనం విన్న పాట మా ఇంటి బంగారం. సమంత నటించిన లేటెస్ట్ సూపర్ డూపర్ హిట్ అండ్ బోల్డ్ అని చాలా మంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి ఈ సినిమాకి. నేను ఇంకా చూడలేదు, బట్ మీరు చూసింటే డెఫినెట్లీ ఐఎమ్ వెయిటింగ్ టు హియర్ యువర్ ఫీడ్బ్యాక్. షేర్ చేయండి, ఐ విల్ బి క్యూరియస్ టు హియర్. అండ్ నేను ఇప్పటిదాకా అయితే మంచి ఫీడ్బ్యాక్ విన్నాను, సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ దిస్ మూవీ ఫర్ టూ రీజన్స్. ఒకటి అఫ్ కోర్స్ సమంత, రెండోది నందిని. Both of them are my favorites and I'm really looking forward. Idi oka sensible cinema ayyuntundemo ani oka aasa undi, so let's see. Okay, let's take a quick look at traffic at this moment. And today's traffic information or traffic update is brought to you by Texas Fun Primary Care. Okay, so అంత సూపర్ బ్యాడ్ ఏమీ లేదు, కానీ డెఫినెట్లీ దేర్ ఇస్ కంజెషన్ అక్కడక్కడ ప్యాచీ ప్యాచీగా కనబడుతుంది. స్టార్టింగ్ ఫ్రమ్ 75 సౌత్, లైక్ వీ ఆల్వేస్ డూ, 75 సౌత్ సీమ్స్ టు బి సూపర్ సూపర్ సూపర్ బిజీ, కానీ మూవింగ్ ట్రాఫిక్ ఏ కనిపిస్తుంది. అక్కడ కంజెషన్ లాగా ఏమీ లేదు, నో ఇన్సిడెంట్స్ దట్ ఆర్ బీయింగ్ రిపోర్టెడ్ యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ సీయింగ్. సిమిలర్లీ 75 నార్త్, ఇట్ ఈస్ ఆల్ మూవింగ్ ట్రాఫిక్, దేర్ ఇస్ నో కంజెషన్, దర్ ఇస్ నో ట్రాఫిక్ బ్లాకింగ్ ఎనీవేర్. అండ్ ఒక రోడ్ కన్స్ట్రక్షన్ వల్ల లెఫ్ట్ లైన్ క్లోజర్ అయింది 635 వెస్ట్ దగ్గర, విచ్ ఇస్ క్లోజ్ టు జూపిటర్ రోడ్. అక్కడ ఒక చిన్న ట్రాఫిక్ కండిషన్ ఉంది, అదర్వైజ్ ఇట్ ఈస్ లుకింగ్ ఫైన్. అగైన్ 635 సౌత్ ఫ్రమ్ సెంటర్విల్ ఆల్ ద వే టు యుఎస్ 80 ఈస్ట్ దాకా చాలా ట్రాఫిక్ ఉంది. అండ్ దెర్ ఈస్ అ డిజేబుల్డ్ వెహికల్ అండ్ దట్ వాజ్ ప్రాబ్లీ జస్ట్ క్లియర్డ్, కాబట్టి ట్రాఫిక్ ఓపెన్ అప్ అయ్యే అవకాశం ఉంది. And this side of the road chuste 35 north anta bad em illedu, actually ga moving traffic it's not looking that bad except for the area manaki telisinattu gane Mockingbird aa area anta undu kada construction ay area aa stretch aa bit tappichi rest of the 35 north and south both have moving traffic. And 121 on the other side looking busy, again moving traffic, no congestion, no incidents, nothing reported so far. So if you are driving and you are stuck somewhere and anything that you want to share with us, definitely do call in and share. That way andartho avashyam share chesukochu, especially ippudune times lo the World Cup and all that is going on right now, chala chala traffic chala chotla. అన్ఎక్స్పెక్టెడ్లీ ట్రాఫిక్ కానీ కార్ రెంటల్స్ గానీ హోటల్స్ గానీ అన్ని జామ్ ప్యాక్డ్ ఉన్నాయి ఊళ్ళో, కాబట్టి డెఫినెట్లీ కాల్ చేసి షేర్ చేయండి. అండ్ సుగాత్రి గారు ఆవిడ ఒక కాలానికి విడిపోవాలని అనుకుంటున్నారంట, సో ఆ కాలంలో అయితే రాసులు పోసి ముత్యాలు బంగారాలు వజ్రాలు వైఢూర్యాలు అన్ని మణిమాణిక్యాలు అన్ని అమ్మేవాళ్ళు, కాబట్టి బహుశా అక్కడికి వెళ్లాలనుకుంటున్నారేమో కృష్ణదేవరాయల కాలానికి. సినిమా పేరు తెలిస్తే కాల్ చేయండి 9726316966. అండ్ మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, వాట్ ఈస్ యువర్ థాట్? ఒకవేళ హిస్టరీలో ఒక్క రోజుకి వెనక్కి వెళ్లాలంటే ఎక్కడికి వెళ్తే బాగుంటుందని అనిపిస్తుంది?

అదండి సంగతి. శ్రీనివాస్ గారు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీరు పాట అయిపోయింది, సో హ్యాడ్ టు టేక్ యూ ఆన్ ఎయిర్. యా చెప్పండి. సో మీ మీ ఐడియా అసలు భలే ఐడియా అండి అది. ఓకే, ఫర్ ద కాంటెక్స్ట్, ఫర్ సెట్టింగ్ ద కాంటెక్స్ట్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద లిసనర్స్, శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నారంటే, అఫ్ కోర్స్ తను కూడా కృష్ణదేవరాయలు కాలానికి వెళ్ళాలనుకుంటున్నారు, ఎందుకనేది మనం చివరిలో మాట్లాడదాం. కానీ ప్రస్తుతానికైతే ఆయన ఇంకో థాట్ ఏంటి ఎక్స్ప్రెస్ చేశారు మోర్ ఇంట్రెస్టింగ్ అంటే, ఒకసారి అలా ఫ్యూచర్ లోకి వెళ్ళి ద ఫ్యూచర్ సెల్ఫ్ ఆఫ్ యూ చూసుకుని ఎట్లా ఉందో అన్న దాన్ని బట్టి అనలైజ్ చేసుకుని తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి అవసరం అయితే ఫిక్స్ చేసుకోవాలి అని. అంతేనండి, ఇలా ఉంటే అసలు మొత్తం ప్రపంచం అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ ఈ ఐడియా రాక పాపం చాలా మంది స్పిరిచువల్ లీడర్స్ కూడా ఈ ఐడియా చెప్పలేకపోతున్నారేమో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ద థాట్. మీకు ఏదైనా పాట కదా, ఒక్కసారి జస్ట్ ఇమాజిన్ అలాంటి అవకాశం వస్తే ఎవరికైనా గానీ నిజంగా మనం గనక ఒకసారి అలా ఫ్యూచర్ సెల్ఫ్ చూసుకుని వస్తే, రాగలితే, వచ్చిన తర్వాత అంటే ఉన్నదాన్ని బట్టి ఆ టైంలో మనకు ఎలా అనిపించింది, వీఆర్ హ్యాపీ నాట్ హ్యాపీ అన్నదాన్ని బట్టి వాళ్ళ రోజును ఫిక్స్ చేసుకుంటే భలే ఉంటుంది. సో సమ్ టైమ్స్ వెన్ యూ థింక్ అబౌట్ ఇట్, ఇప్పుడు ఆదిత్య 369 నుంచి మనం ఆ పాట విన్నాం, అందులో ఆయన చాలాసేపు స్పెక్టేటర్ లాగా ఉంటారు కదా వాళ్ళిద్దరూ, ఒకసారి కృష్ణదేవరాయలు కాలానికి వెళ్ళిపోయిన తర్వాత బాలకృష్ణ అండ్ ఆవిడ హీరోయిన్ వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ కూడా, బాలకృష్ణ గారి క్యారెక్టర్ అండ్ హీరోయిన్ క్యారెక్టర్, వాళ్ళిద్దరు కూడా స్పెక్టేటర్స్ లాగా ఉండిపోతారు ఫస్ట్, తర్వాత దే స్టార్ట్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ కదా. సో ఒకవేళ మనకు గనక అట్లాంటి అవకాశం వస్తే, మీకు గనక అలాంటి అవకాశం వస్తే, ఏ కాలానికి ఏ టైంకి ఏ మూమెంట్ కి వెళ్లాలనుకుంటున్నారు, అండ్ అక్కడ మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, ఒక స్పెక్టేటర్ లాగానా, లేకపోతే అక్కడ డూ వాంట్ రియలీ సీ యువర్ సెల్ఫ్ డూ సంథింగ్ ఆర్ బీ పార్ట్ ఆఫ్ దట్ లైఫ్ ఆర్ దట్ జనరేషన్ దట్ టైమ్, హౌ వుడ్ యు లైక్ దాట్? అండ్ శ్రీనివాస్ గారు లాంటి ట్విస్ట్ ఏదన్నా థాట్ లో వస్తే కూడా చెప్పండి, ఐడ్ బి క్యూరియస్ టు నో. ఇట్స్ రియలీ ఇంట్రెస్టింగ్. ఓకే, సో హియర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. ఈసారి ఈ పాట మళ్ళా, ఇది కూడా రెట్రోనే, కొంచెం పాత పాటకి, కొద్దిగా పాత కాలానికి వెళ్లి పాట వినిపిస్తున్నా, నాట్ టూ ఓల్డ్ బట్ వన్ ఆఫ్ మై పర్సనల్ ఫేవరెట్స్, అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ సాంగ్ టూ. మీదే విన్నా అనుకున్నా కాల్ చేయొచ్చు 9726361966. డ్రైవ్ టైమ్ ఇస్ యువర్ టైమ్.

వెల్కమ్ బ్యాక్. మనం చక్రి గారి సంగీతంలో వచ్చిన సినిమా నుంచి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పాట, వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. లైక్ హీ సచ్ బ్యూటిఫుల్ కంపోజర్, ఎంత మంచి మంచి పాటలు ఉన్నాయి ఆయన కిట్టిలో. చాలా అకాలంగా చాలా తొందరగా వెళ్ళిపోయారని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. సరే, సో ఫర్ వాట్ ఎవర్ రీజన్ నా మైండ్ లోకి ఈ టాపిక్ వచ్చింది. అండ్ ఈ టాపిక్ తో పాటు నేను అడుగుతున్న ప్రశ్నలకి మీ నుంచి వచ్చే సమాధానాలు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. బికాజ్ ఆలోచిస్తాం కదా సడన్ గా, ఎవరైనా అడిగితే వేర్ డూ వాంట్ టు గో, వాట్ ఈస్ ఇట్ దట్ యూ వాంట్ టు డూ, ఏ కాలానికి వెళ్ళాలనుకుంటున్నారు, ఏ హిస్టారికల్ మూమెంట్ లో పాట అవ్వాలనుకుంటున్నారు అని అంటే, అవును ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అని. ఈ మధ్య కాలంలో కొంచెం అంటే ద వే ఐఎమ్ గోయింగ్, దట్ డైరెక్షన్ ఐఎమ్ గోయింగ్, అండ్ ద పీపుల్ ఐఎమ్ ఇంట్రాక్టింగ్, ద టాపిక్స్ దట్ ఐఎమ్ డిస్కసింగ్, దీని వల్లనేమో మరి తెలియదు, కానీ ఖచ్చితంగా ఇండిపెండెన్స్ టైం కి వెళ్లాలని మాత్రం ఒక చాలా అనిపించింది నాకు. బికాజ్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మొదటి సందేశం ఆకాశవాణి ద్వారా వెళ్ళిన విషయం అందరికి తెలుసు కదా. సో అలాంటి ఒక మూమెంట్ కి, దట్ ఈస్ లైక్ ఇంకా చరిత్ర కదా, అది దాన్ని ఇంకా తిరిగి రాలేని మూమెంట్. అఫ్ కోర్స్ ఏదైనా అంతే చరిత్రలో ఉన్నది, బట్ ఎందుకు ఆ మూమెంట్ మాత్రం ఖచ్చితంగా మైండ్ లోకి వస్తూ ఉంటుంది నాకు. అలా ఇవాళ మీ నుంచి వచ్చే ఈ ఆన్సర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి నాకు. నాకు హర్ష గారు ఫోన్ చేసి బాలగంగాధర్ తిలక్ కానీ శ్రీశ్రీ గారు కానీ ఉన్న ఆ టైం కి ఐ వాంట్ టు గో బ్యాక్ అని అన్నారు. మీలో ఎవరికైనా శ్రీశ్రీ గారి కవితల గురించి అయితే నేను అడగట్లేదు, కానీ తిలక్ గారి అమృతం కురిసిన రాత్రిలో కొన్ని చాలా హార్టనింగ్ వర్సెస్ మనం ఇదివరకు ఒకసారి మాట్లాడుకున్నాము నా షోలో. సో ఎవరికైనా ఏమైనా గుర్తుంటే, ఆర్ ఈవెన్ శ్రీశ్రీ గారి గుర్తుంటే మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి షేర్ చేసుకోండి. 9726361966. అండ్ అట్ ద సేమ్ టైమ్, వేర్ యూ వాంట్ బి ఈ మూమెంట్ లో, మిమ్మల్ని గనక ఒక టైం మిషన్ మీ చేతికి ఇచ్చి మీరు ఎక్కడికంటే అక్కడికి, ఫ్యూచర్ కంటే ఫ్యూచర్ కి, హిస్టరీలో కంటే హిస్టరీలోకి, ఎస్పెషల్ హిస్టరీ లోకి వెళ్ళాలి అంటే వెళ్ళొచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఏ మూమెంట్ లో, ఏ హిస్టారికల్ మూమెంట్ లో మీరు భాగస్వాములు అవ్వాలనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు? Do you want to be a spectator or you want to be part of that? Adi kuda cheppandi. All right, quick message from India Bazaar. If you are looking for your next cricket bat, you need a tennis ball for practice, badminton rackets for the family, or a carrom board for the game night. This is summer time, holiday time, vacation time, so definitely you will think of all these things. Head to India Bazaar, your one-stop destination for sports and indoor gaming essentials, from cricket bats and tennis balls to badminton gear, carrom boards and so much more. They've got everything, so you need to stay active, entertained and competitive. Let the games begin at India Bazaar. That is that. Okay, ఇంకొక బ్యూటిఫుల్ పాట మీ కోసం. ఈ పాట విని సినిమా పేరు తెలిస్తే స్టూడియోకి ఫోన్ చేసి చెప్పండి, 9726361966. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా నాకు కావాల్సింది ఏంటి అంటే, వాట్ టైమ్ ఆర్ ఎరా వుడ్ యూ లైక్ టు గో, విచ్ టైమ్ ఆర్ ఎరా వుడ్ యూ లైక్ టు గో అండ్ బి పార్ట్. డూ యూ వాంట్ టు బి స్పెక్టేటర్, డూ యూ వాంట్ టు బి పార్ట్?

0: there is a special guest in Japan and Miku. This guest, I can only talk about the guest. Kani, the guest will not be able to talk. Can you take a guess? Evara indachu ivaal studio lo naatho paatu ikkadundi show conduct chestunna ee guest. Evaraithe nenu aa guest gurinchi maatladagalanu gaani, the guest cannot talk to you. Who can that be? Take a guess. I'm guessing pillalu easy ga cheppagalutarani. 9726361966 and you're now tuned into Sirbi Detour with me, Rajeshwari. And I'll be with you till 7 p.m. అండ్ కల్పనకి బదులుగా ఇవాళ నేను చేస్తున్నాను షో. అండ్ రేడియో సిర్భి ఇస్ నౌ ఆన్ 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. డయాలసిస్ నెంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో ఆఫ్ అమెరికా. ఆఫ్ కోర్స్ రేడియో సిర్భి సౌండ్స్ లైక్ హోమ్. స్టే ట్యూన్డ్ విత్ మీ అండ్ ఐల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ షార్ట్ కమర్షియల్ బ్రేక్. డోంట్ గో ఎనీవేర్.
1: టిక్ టిక్ రేడియో సిర్భి టైం చెక్. స్టూడియోలో టైం 6 p.m.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina adithulaku vandinattu, India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్ ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
2: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై పర్సూ.com or write to support@mypursue.com.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటూర్ విత్ మీ రాజేశ్వరి. నేను ఇంకొక అప్రాక్సిమేట్లీ ఇంకో గంట పాటు మీతో పాటు ఉంటాను. అండ్ నా తర్వాత ఇవాళ వెనస్డే మా ధీరజ్ వచ్చేసాడు ఆల్రెడీ. హీ విల్ ఎంటర్టైన్ యూ ఫ్రమ్ 7 to 9 బుధవారం కాబట్టి. టిపికల్లీ నేను వెన్స్డేస్ రాను కాబట్టి ఎప్పుడు ధీరజ్ షో గురించి మాట్లాడే అవకాశం రాలేదు, అలాంటి సిచ్యువేషన్ రాలేదు. బట్ ఇఫ్ యు ఆర్ సమ్వన్ హూ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ సమ్ సార్ట్ ఆఫ్ స్పిరిచువల్ టాక్ అండ్ ఏదైనా ఒక స్పిరిచువల్ ఆలోచనకి ఒక రియల్ టైం అంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల సిచ్యువేషన్స్ పరంగా ఏదైనా ఒక చిన్న అన్వయం చేయాలి అని ఎప్పుడైనా అనిపించినా, ఆర్ ఎట్లా ఉంటుంది ఒకవేళ ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు యూనో కోరిలేట్ ద ఎనీ స్పిరిచువాలిటీ దట్ యు నో అబౌట్, ఎనీ కాన్సెప్ట్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ దట్ యు నో అబౌట్ టు వాట్ ఈస్ టుడేస్ లైఫ్ అని, అలాంటి థాట్స్ కనుక ఉంటే, అలాంటి కాన్వర్సేషన్ మీరు ఎంజాయ్ చేస్తే డెఫినెట్లీ డోంట్ వాంట్ టు మిస్ ది రిజ్ షో. హీ హ్యాస్ బీన్ కన్సిస్టెంట్లీ టాకింగ్ అబౌట్ రామాయణ మహాభారతాల దగ్గర నుంచి, భాగవతాల దగ్గర నుంచి, ఏ అందులో ఉన్న కథలు ఉపకథలు ఏవైనా సరే చిన్న చిన్న ఉదాహరణలు తీసుకుని వాటిని ఇవాల్టి లైఫ్ కి, ఇవాల్టి జీవితానికి మనకి అనుగుణంగా ఎట్లాగా దాన్ని మనం ఆలోచించవచ్చు అన్న థాట్ ని ఖచ్చితంగా దట్ హాస్ బీన్ హిస్ ఫోర్టే సో ఫార్. సో ఇఫ్ యూ సంబడి దట్ డోంట్ మిస్ ఇట్, హూ విల్ ఎంజాయ్ దాట్, అదనమాట సంగతి. ఓకే సార్, నాకు ఇందాక మనం విన్న పాట అఫ్ కోర్స్ కోటి గారి సంగీతంలో వచ్చిన ఒక అద్భుతమైన పాట నువ్వే కావాలి సినిమా నుంచి, అండ్ టైటిల్ సాంగ్ అది. అండ్ ఆ పాట చిత్ర గారు చాలా అద్భుతంగా పాడతారు. జనరలీ ఐ డోంట్ ప్రిఫర్ ప్లేయింగ్ సచ్ పాథోస్, బట్ సమ్హౌ ఇవాళ ఈ పాట వేశాను. ఐఎమ్ షూర్ ఇఫ్ యూ సంబడి హూ లిసన్స్ టు మీ రెగ్యులర్లీ దెన్ యూ నో, మీరు కొంచెం షాక్ కూడా అయ్యి ఉంటారు ఈ పాట వేసింది ఏంటని. బట్ ఎనీవే, ఇందాక మనము టైమ్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, లైక్ మీరు ఏ టైమ్ జోన్కి వెళ్ళాలనుకుంటున్నారు, హిస్టరీలో ఏ రోజుని మీరు చూడాలనుకుంటున్నారు, ఏ హిస్టారికల్ టైంకి అని. సో నాకు ఒకళ్ళు కాల్ చేసినప్పుడు దే స్పోక్ అబౌట్ హౌ దే వాంట్ టు గో టు దేర్ హోమ్ టౌన్, బికాస్ ఇప్పుడున్న ఈ అమరావతి రాజధాని అది వరకు ఎలా ఉండేది అనేది చూడొచ్చు అని స్పెక్టేటర్ గా వెళ్ళాలనుకుంటున్నారని. ఇంకొకళ్ళు ఏమో చాలా ఇంట్రెస్టింగ్ టేక్ ని షేర్ చేశారు, అండ్ దట్ ఈస్ అబౌట్ ఐ డోంట్ నో అబౌట్ అ హిస్టారికల్ మూమెంట్ దట్ ఐ వాంట్ టు గో బ్యాక్ టు, కానీ ప్రపంచం మొత్తం ఒక ప్రీ ఏఐ జమానాలోకి మళ్ళీ వెళ్ళిపోతే బాగుంటుంది అన్న ఆలోచనని ఎక్స్ప్రెస్ చేశారు. ఎందుకు అంటే ఆబ్వియస్లీ ఒకటి, మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ ఇంపాక్టెడ్ బికాస్ ఆఫ్ ద జాబ్ సిచ్యువేషన్, దట్ ఈస్ వన్ థింగ్. బట్ ద బిగ్గర్ థింగ్ దట్ దే వర్ టాకింగ్ అబౌట్ ఈస్ అబౌట్ హౌ దీస్ ఏఐ డేటా సెంటర్స్ ఆర్ టేకింగ్ అవే సో మచ్ రీసోర్సెస్, సో మెనీ రీసోర్సెస్ దట్ కొన్ని కొన్ని చోట్ల పవర్ అండ్ వాటర్ హ్యాస్ బికమ్ సచ్ అ స్కేర్సిటీ కాబట్టి, అండ్ దీనివల్ల వచ్చిన లాభం కన్నా దీనివల్ల వచ్చిన నష్టం ఎక్కువ ఉందేమో అని అనిపిస్తుంది అన్న ఆలోచనని ఎక్స్ప్రెస్ చేశారు. సో ఐ వాంటెడ్ టు ఆస్క్ మీలో ఎవరికైనా, అసలు యుఎస్ లో డేటా సెంటర్స్ వితౌట్ ఆస్కింగ్ ఎనీ ఏమనాలి ఎనీ డివైజ్ ఆర్ ఎనీ ఏఐ, అగైన్ మళ్ళీ ఏఐని కానీ మీ సిరీలు అని కానీ అడగకుండా, కెన్ యూ టెల్ మీ, కెన్ యూ నేమ్ సమ్ స్టేట్స్ ఇన్ యుఎస్ వేర్ ద హ్యూజ్ ఏఐ డేటా సెంటర్స్ ఆర్ మేకింగ్ వెరీ సివియర్ ఇంపాక్ట్ ఆన్ ది ఎన్వైరన్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ కన్సంప్షన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటర్, ఈ రెండింటి విషయంలో తెలిస్తే కనుక కాల్ చేసి చెప్పండి. అండ్ అఫ్ కోర్స్ మీరు ఇఫ్ యు ఆర్ సంబడి హూస్ బీన్ లిస్నింగ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఆల్సో షేర్ యువర్ థాట్స్ అబౌట్ ఏ టైమ్ జోన్ కి వెళ్ళాలనుకుంటున్నారు, ఏ కాలానికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు, హిస్టరీలో ఏ మూమెంట్ లో మీరు పార్ట్ అవ్వాలనుకుంటున్నారు చెప్పాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేయండి 972-636-1966. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు హియరింగ్ ఫ్రమ్ యూ.

0: లంచ్ కి ఎక్కడ కనవెళ్దామా?
1: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
0: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మిక్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
2: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజురాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: Hey, Bindu! ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
7: చందు, మరి వండనా?
6: ఏంటి, ఇప్పుడు వండేదాకా ఆగాల?
7: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
8: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

0: వాట్సాప్ వాట్సాప్ పీపుల్ ఎట్లున్నారు మీరు అందరూ?
1: మన రాజేశ్వర అక్క కొంచెం తొందరగా వెళ్ళేదిందనంటే నేను ఆక్రమించేశా.
0: మనకు 15 నిమిషాలు ప్రైమ్ టైం దొరికిందంటే వెడదలుకుంటాడు చెప్పండి కదా. సో నా షో మొదలు పెట్టే ముందు మీకు కొంచెం ముందు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తా, దాని తర్వాత మనం మెల్లగా మన షోలోకి వెళ్ళిపోదాం. ఇప్పటికైతే ఈ పాట వినేసి వచ్చేయండి. డెడికేటెడ్ టు ఆల్ సమంతా ఫ్యాన్స్.

సో గైస్, కొత్తగా ఎవరైతే నా వాయిస్ వింటున్నారో ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇచ్చుకోవాలి కదా. నా పేరు ధీరజ్ అండి, నేను వెన్స్డే 7 to 9 షో చేస్తా ఉంటానమాట. ఏం మాట్లాడతానంటే బేసికల్లీ ఫన్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫ్రస్ట్రేషన్ వీటన్నిటి గురించి 2 గంటలు ముచ్చట్లు పెడతానమాట. నా షో పేరే F5, అంటే మన సిస్టమ్ పనిచేయకుంటేనో, స్లో అయితేనో, హ్యాంగ్ అయితేనో టక్ టక్ టక్ టక్ F5 నొక్కుతాం కదా కీబోర్డ్ మీద, గట్లనే మన కాన్వర్సేషన్లు కూడా గట్లనే ఉంటాయి అనమాట. సో ఒక్కసారి ధీరజ్ గారి షో విన్నారు అని అంటే రిఫ్రెష్ అవుతారు, తిట్టుకోకండి. అట్లా ఇవాళ నేను తీసుకొచ్చిన కథ ఒక కథ. ఈ కథ మనకు చాలా ఫెమిలియర్. చిన్నప్పుడు మా నాయనమ్మ, మా తాతమ్మ, మా అమ్మమ్మ, మా వాళ్ళందరూ చెప్పిండ్రు, మీరు తిట్టుకోకండి, అరే నీ కథలు చెప్తే మాకెందుకురా అని. అంటే మీకు నిద్రపోయేటట్టు కాదు కానీ కొంచెం ఎంటర్టైన్మెంట్ పరంగా అండ్ ఆల్సో హౌ యూ కెన్ లెర్న్ సర్టెన్ థింగ్స్ అనే దాని గురించి ఒక కథ అనుకుంటున్నా. కథ వేసుకొని వచ్చిన మెల్లగా ముందటికెళ్ళిన కొద్దీ దానికి ఇంట్రొడక్షన్ ఇస్తా. ఇప్పటికైతే ఒక పాట వినేసి వచ్చేయండి.

ఇప్పుడు మనం మన కథ మొదలు పెడదాం అన్నమాట. యప్. సో కమింగ్ బ్యాక్ టు అవర్ సిచ్యువేషన్, సో చిన్నప్పుడు ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు, బాగా దగ్గులు వేసినప్పుడు, కొంచెం హెల్త్ అటు ఇటు ఉన్నప్పుడు మా అమ్మమ్మ గాని మా అమ్మ గాని ఏం చేస్తుండే అంటే రామరక్ష స్తోత్రం అని ఒకటి చదువుతా ఉండే. అంటే నాకంత లిరిక్స్ గుర్తుకులేదు, బట్ అందులోపల చాలా లిరిక్స్ ఉంటాయి. అంటే ఒక 21 నిమిషాలు ఇట్లా ఒళ్ళో పడుకోబెట్టుకుని ఆ కథ చెప్తా ఉండి చదువుకుంటా ఉంటుండే. అయితే నేను అప్పుడు నమ్మేటోని కాదు, ఏదో మెడిసిన్ వేస్తున్నందుకు నయమైతుండే అట్లా అని అనుకున్నా. బట్ అపారెంట్లీ కొంచెం బుద్ధి పెరిగినాక, పెద్ద పెరిగినాక కొన్ని కొన్ని విషయాలు అర్థమైతా ఉండే. సో రామరక్ష స్తోత్రం వెనకాల వాట్ ఈస్ దట్ థింగ్ దట్స్ గోయింగ్ టు సేవ్ యూ ఆర్ యువర్ హెల్త్ అనే దాని గురించి రీసెర్చ్ చేయడం మొదలు పెట్టిన ఒక 2 రోజుల నుండి. అదేందో నేను తెలుసుకుందాం అనుకున్న ప్రతిసారి చాలా సార్లు ఆటంకం వస్తా ఉండే. బట్ నిన్న మీనింగ్ తెలుసు చదువుకున్నాడు మొదలు పెట్టినాక అసలు క్రేజీ అనిపించనుండే. అసలు ఎట్లా అంటే రాముడి గురించి డిస్క్రిప్షన్ లోపల మన హెల్త్ ని మనం ఎట్లా ముందట పెట్టుకోవచ్చు, ఆర్ నీ మైండ్ ని ఎట్లా యాక్టివ్ చేసుకోవచ్చు, ఇవన్నిటి గురించి ఒక ఋషి రాసిండ్రు. సో గైస్, నా మొదటి ప్రశ్న, హూ రోట్ రామరక్ష స్తోత్రం? ఒకవేళ మీకు తెలిస్తే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. ఇది చూడనీకి పాతకాల మూల లేకుండా ఏంద్రాబాయ్ గుళ్ళగూడ్స్ అని చెప్పాం ముచ్చట్లని గీడ చెప్తున్నావు అన్నట్టు ఉంటది, కానీ యాక్చువల్లీ దీని వెనకాల మన లైఫ్ కి రిలేటెడ్ చాలా ఉంటది. అంటే నువ్వు అమెరికాలో ఉన్నా, అనకాపల్లిలోన్నా, ఏడున్నా నీకు ఈ రామరక్ష స్తోత్రం అంటే లిరిక్స్ తెలవాల్సిన అవసరం లేదు, బట్ తత్వం తెలిసిందనుకో చిల్లు ఉంటావు అనమాట. అది పాయింట్. ఇప్పటికైతే ఒక పాట వినేసొద్దాం, దాని తర్వాత మనం మెల్లగా నేర్చుకుందాం మాట్లాడుకుందాం.

0: సో గైస్, ఇప్పుడు మనం మెల్లగా మొదలెడదాం. మనం రామరక్ష స్తోత్రం వెళ్లే ముందు ఒక కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఏంటి అని అంటే, మన హిందూ ధర్మంలో మోస్ట్ ఆఫ్ అవర్ కేసెస్ వీ హ్యావ్ దిస్ థింగ్, లైక్ నువ్వు ఏ పూజ చేసే కన్నా ముందు ఒక ధ్యాన శ్లోకం ఉంటది. చెప్పనీకే అది ఇట్లా రిలీజియన్ పరంగా హిందూ అన్నట్టు ఉంటది, కానీ నో మ్యాటర్ వాట్ ఎవర్ యు ఆర్ సపోజ్ టు ఫాలో దిస్ ప్రాసెస్. ఎట్లా అంటే, ఈ ధ్యాన శ్లోకం ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ఉంటుంది. మీరు ఒకవేళ రుద్రం స్టార్ట్ చేసింది అనుకో, ఆపాతాల నభస్తల అంతా అని, ఒకవేళ గాయత్రి అమ్మవారిది స్టార్ట్ చేసింది అనుకో ముక్తాల విద్రమ అని, అట్లనే ఇప్పుడు రాముని గురించి స్టార్ట్ చేసినాం అనుకో ధ్యాయే దాజానుబాహుం, మనకి నోరు తిరగట్లేదు కానీ, అట్లా ఒక్కొక్క రిచువల్ ముందు ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది. అసలు దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంది, ఇది మనం తెలుసుకుందాం. ఎందుకనంటే చాలా మంది పోరగానే పిల్లలకి వీ డోంట్ నో అసలు కూర్చుంటున్నాం కానీ ఎందుకు కూర్చుంటామో తెలియదు. పూజలలో కూర్చున్నాడు అంటే కూర్చున్న పిల్లలకి తెలియదు, కూర్చోబెట్టే పేరెంట్స్ కి తెలియదు. సో ఇఫ్ యు నో సచ్ థింగ్స్ రైట్, లైక్ వై అనేది మీకు తెలిసిందనుకో, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ జనరేట్ చేయొచ్చు మీరు. అది ఎట్లా అనేది మనం మాట్లాడుకుందాం. పాయింట్ ఏంటి అని అంటే, ధ్యాన శ్లోకం ఈజ్ లైక్ అన్ ఇంట్రో. అంటే నీకు ఎట్లా చెప్పాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్నప్పుడు ఎస్ఎస్ రాస్తుండే గుర్తుందా, ఎస్ఎస్ రాసేటప్పుడు మొత్తం ఒకే పారాగ్రాఫ్ లో మొత్తం నింపిదొబ్బకుండా యూ యూస్ టు రైట్ ఇట్ ఇన్ టు సర్టెన్ ఎలిమెంట్స్. అంటే నువ్వు ఒక జిఆర్ ప్రిపేర్ అయితే ఫస్ట్ థింగ్ ఇస్ అబౌట్ ఇంట్రొడక్షన్, అంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావో కూలంకషంగా ఫస్ట్ పారాగ్రాఫ్ లో చెప్తావు రైట్. అట్లా నీ కాన్సన్ట్రేషన్ ని మొత్తం పూజ అంటే 3 గంటలలో కూర్చోబెట్ట నీకి వీళ్ళు ఏం చెప్తారు అని అంటే, అసలు ఎవరు నువ్వు, ఎవరికి మొక్కుతున్నావు, వాణి రూపం ఎట్లాంటిది, వాణి విధానం ఎట్లాంటిది, వాడు ఎట్లా అంటాడు అనేది నీకు ఒక ఇంట్రడక్షన్ ఇస్తాడు. సో అట్లనే ఇందులో ధ్యాయే దాజానుబాహం ధృతశర ధనుషం అనుకుంటా ఒకటి చెప్తారు. దీని మీనింగ్ ఏంది అని అంటే, రామచంద్ర ప్రభు ఎట్లుంటాడు, ఆయన దగ్గర 9 అడుగులు ఉంటాడు, ఎట్లుంటాడు, ఏం పట్టుకుంటాడు అని అంటే బాణం, కోదండాన్ని ఆరోస్ ని పట్టుకుంటాడు. అంటే చూడడానికి ఫిజికల్ గా ఇదంతా ఉంటుంది, బట్ మెటఫోరికల్ గా వెళ్లేది నెక్స్ట్ ఉంటది అన్నమాట. ఇది మనం మన పిల్లలకు చెప్పినాం అనుకో, దే గెట్ ఇంట్రొడ్యూస్ టు సర్టెన్ డీటీస్. దీనివల్ల ఏమైతుంది,
1: మనం మళ్ళీ మాట్లాడుకుందాం.